ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 5వ తేదీ ఆదివారం నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లైంది. శుభోదయం.

భక్తి సాగరంలో ఓలలాడే దైవిక మార్గం అర్చన. ఆధ్యాత్మిక శోభ, ప్రకృతి రమణీయతల నడుమ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది లక్షట్టిపేటలో వెలిసిన సిఎస్ఐ చర్చి. భారతదేశంలో ఎన్నో చారిత్రక చర్చిలున్నాయి. వాటిలో మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట స్థానం సంపాదించుకుంది లక్షట్టిపేటి సిఎస్ఐ చర్చి. ఈ చర్చి చరిత్ర నిర్మాణిత వైభవం, విశేషాలు, ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవలు, పండుగల వైభవం, ఇంకా భక్తులకు అందిస్తున్న ఆధ్యాత్మిక సందేశాల గురించి తెలుసుకుందాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శనిలో. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను ఆర్జే దీపిక.

లక్షట్టిపేట చర్చి విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ చర్చి తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ఒక ప్రముఖ పట్టణంలో ఉంది. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో పాటు చారిత్రక కట్టడాలకు కూడా ప్రసిద్ధి చెందింది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ మిషనరీలు ఈ ప్రాంత ప్రజలకు వైద్య విద్యా సేవలు అందించాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చారట. గోతిక్ నిర్మాణ శైలిలో తీర్చిదిద్దిన ఈ చర్చి, ఎత్తైన గోపురం, విశాలమైన ప్రార్థనా మందిరం, రంగురంగుల గాజు కిటికీలతో ప్రతి సందర్శకుని ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్తాను ఈ పవిత్ర ప్రార్థనా స్థలం గురించి. మీరు వింటున్నారు అర్చన.

6 గంటల 30 నిమిషాలు దాటి 10 సెకండ్లు అవుతుంది. లక్షట్పేట చర్చి విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాళ అర్చనా క్షేత్రదర్శినిలో. ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో మెదక్ చర్చి, ఇంకా మంచిర్యాల జిల్లాలోని లక్షట్టిపేట్ చర్చిలు చోటు దక్కించుకున్నాయి. రెండో అతిపెద్ద మహాదేవాలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ చర్చి పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. మంచిర్యాల జిల్లాలోని ఈ చర్చి పట్టణ శివారల్లో సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టేకుల వనంలో విస్తరించి ఉంది. అయితే బ్రిటిష్ కాలంలో రాతిశిలలతో నిర్మించి దాదాపు 9 దశాబ్దాలు దాటినా నేటికి చెక్కు చెదరకుండా అందమైన హంగులతో చూపురులను ఆకట్టుకుంటుందంటే అంత విశిష్టత కలిగి ఉంది ఈ చర్చి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది అర్చన సమయం.

లక్షెట్టిపేట చర్చ్ విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాళ అర్చన క్షేత్రదర్శినిలో భాగంగా. ఇంగ్లాండ్ చెందిన సీస్ అర్లీ 1928 ప్రాంతంలో లక్షెట్టిపేట ప్రాంతానికి వచ్చారట. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొని ప్రజలు తినడానికి తిండి లేక రోగాల బారిన పడ్డారట. అది చూసి వారికి ఉపాధి వైద్య సౌకర్యాలతో పాటు పిల్లలకు విద్యావసం కల్పించే ఉద్దేశంతో ఈ చర్చిని దానికి అనుబంధంగా ఆసుపత్రి పాఠశాల నిర్మాణం చేశారట. అవి స్థానికులకు వైద్య విద్య విషయంలోగాను ఆర్థికంగానూ ఎంతో ఉపయోగపడిందని స్థానికులు చెబుతారు. అయితే 1930లో రెవరెండ్ ఈడబ్ల్యూ లెంట్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 1935లో రెవరెండ్ హెచ్ బర్డ్ హయాన్లో చర్చి నిర్మాణం పూర్తయింది. అదే ఏడాది రెఫరెండ్ ఫాస్పేట్ చర్చికి సిఎస్ఏ చర్చిగా నామకరణం చేసి మహాదేవాలయాన్ని ప్రారంభించారు. ఎంతో మంది భక్తులు ఈ చర్చిని సందర్శించడం చాలా విశేషం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ రెండు భక్తి గీతాల అనంతరం.

ఆకర్షణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు తెప్పించారట ఈ చర్చి కోసం. చర్చ్ లోపల బ్రిటిష్ కాలం నుండి ఆనవాళ్లు ధర్మశాస్త్రంలోని వివిధ రకాల చిహ్నాలు, 18 ఏకశిలలతో పిల్లర్ల నిర్మాణం, గోతిక్ విధానంలో ఈ చర్చి నిర్మించారు. చర్చి వైశాల్యం 95 ఫీట్లు, చుట్లు వెడల్పు 45 ఫీట్లు, ప్రాంగణ వైశాల్యం మాత్రం 75 ఫీట్లు. చర్చి చుట్టూ 46 దిమ్మల గొలుసుతో ఏర్పాటు చేశారు. చర్చి లోపల సుమారు 500 మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేలా హాలును ఏర్పాటు చేశారు. పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ చర్చ్ 9 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంతే అందంగా చెక్కు చెదరకుండా ఉంది. చుట్టుపక్కల చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చెట్ల మధ్య ఈ చర్చిలో ఎంతో అందంగా చూడముచ్చటగా కనిపిస్తుంది. వీలు కుదిరినప్పుడు మీరు కూడా ఈ చర్చికి వెళ్ళిరండి. మరి ఇది ఇవాళ్టి అర్చన. బౌ టు జీసస్, గాడ్ బ్లెస్ ఆల్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఈ రోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం, జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ షనా ఖాన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్ర జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी

0: पावर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है।
1: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వాడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు

0: 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా, 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై. భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలీ యోజనా బనాయి థీ కాంగ్రెస్ కీ సర్కార్ నే. మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకే 2008, ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కే 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే, కర్ నీ పాయే. వో దూసరీ బాత్ హై 1.4% పే హమారి గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ 10వ తేదీ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 17 సెకండ్లైంది. ఆరోగ్య జీవనం, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం, జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం షహనా ఖాన్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ప్రస్తుత సమాజంలో ఫెయిర్నెస్ ప్రోడక్ట్స్ అంటే ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ విషయం గురించి వాటికి సంబంధించిన మంచి చెడు వివరించడానికి ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రతి మనిషిలో అందంగా కనబడాలనే ఒక బలీయమైన వాంఛ ఉంటుంది మేడం. దాన్ని ఆధారం చేసుకుని ప్రపంచమంతా కూడా ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ రకరకాల లేహ్యాలనండి, పౌడర్స్ అనండి, మాస్క్లనండి, ఇవన్నీ అమ్మడం జరుగుతుంది. కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాడిన తర్వాత ఇబ్బందుల పాలైన వాళ్ళు కూడా చూస్తుంటాం. ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించిన కొనుగోలులో కానీ వాడకంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?

0: నమస్తే అండి అందరికీ. బ్యూటీ ప్రోడక్ట్స్ ఈ మధ్య చాలా మంది వాడుతున్నారండి. అది ఏ కంపెనీ అవి ఏం చూడట్లేదు. దాని మీద ఊరికే మీరు ఫేర్గా తెల్లగా అయిపోతారు, మంచి రంగు వస్తుంది, పింపుల్స్ ఉండవు, మొత్తం స్మార్ట్ అయిపోతారు అనేసరికి వెళ్ళి కొనేస్తారు. అది ఎట్లాంటి ప్రోడక్ట్ ఏంటి అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య అసలు యూట్యూబ్లో చూసి వాళ్ళు కొంటారు, అందులో మీరు కొనే ముందు చాలా ఉంటాయండి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి మీకు స్టార్టింగ్లో తెలియదు. వాడే కొద్ది ఏమవుతుందంటే ఈ స్టార్టింగ్ ముందు ముందు వాడినప్పుడు మీకు కొంచెం ఫేర్నెస్ వచ్చేస్తుంది, కొంచెం బ్యూటిఫుల్ కనిపిస్తారు, కానీ దానికి అలవాటు పడిపోతారు. ఒకసారి మీరు అది ఆపారంటే మాత్రం దాంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి.
1: అంటే ఏ విషయాలని గమనించాలంటారు తీసుకునేటప్పుడు?
0: ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఓవర్ ద కౌంటర్ అంటే డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్లో అడగడం కానీ అట్లా చేయొద్దు. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మామూలుగా ఫేర్నెస్ క్రీమ్స్ ఉంటాయి, వెళ్ళినప్పుడు స్టాండర్డ్ కంపెనీ తీసుకోండి. లోకల్ మేడ్వి చాలా ఉంటాయి, చాలా రకాలంటే చాలా, మీకు చీప్లో వస్తున్నాయి కానీ తీసుకోవద్దు. కొంచెం ఏదన్నా కానీ స్టాండర్డ్ కంపెనీది వాడితే మంచిదండి.
1: పూర్వము మన భారతీయ సంస్కృతిలో ఈ అలంకారానికి సంబంధించిన కానీ అందానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం, పసుపును లేదంటే ఎన్నో రకాల ఇంటి అంటే మన ఒంటిల్లే వైద్యశాలలాగా ఉండేది, సున్నిపిండి లాంటివి వాడేవాళ్ళు. అవి ఎంతవరకు ఈ కాలంలో కూడా వాటి ఆవశ్యకత ఉందంటారు?
0: అది ముందు కాలంలో అన్ని చాలా ప్యూర్గా ఉండేవండి, అంటే మనకు ఏమంటారు అందులో కల్తీ లేకుండా దొరికేవి. ఇప్పుడు అన్నిట్లో కల్తీ ఉంది. ఆ కాలంలో అమ్మమ్మ కాలంలో ఉన్నవన్నీ ఇప్పుడు అంత ప్యూర్గా ఉండే దొరకడం చాలా కష్టము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడిన పసుపు కానీ శనగపిండి లాంటివి కానీ ఏమైతాయంటే ఇది కల్తీలు అయితే డెఫినెట్గా ఉన్నాయండి, అందరికి తెలిసిందే. సో అది ఏమైందంటే స్కిన్ దెబ్బతీస్తుందండి. అది స్కిన్ మీకు వాడినప్పుడు మీకు ర్యాష్ రావచ్చు, ఎర్రగా అయిపోవచ్చు, తర్వాత పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే కొంతమంది కొంచెం సెన్సిటివిటీ ఉండదు, అంటే కొంతమంది టాలరేట్ చేసుకోగలరు, కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా చర్మం అంతా స్కిన్ అంతా పాడైపోతుంది. అట్లాంటి కేసెస్ కూడా చాలా చూసామండి. పింపుల్స్ వస్తాయి, రెడ్ అయిపోతుంది, చర్మం అంతా పీలిపోతుంది, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో అట్లాంటివి అయితే ఉంటాయండి.
1: అంటే ఖచ్చితమైన నాణ్యత ఉన్నప్పుడే, తెలిసిన వాళ్ళ ద్వారా, అనుభవం ద్వారా తెలుసుకున్నప్పుడే చేసుకోవడం కరెక్ట్. అంతేగాని మీరు అన్నట్టు అక్కడక్కడ చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్స్ చూసి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మామూలుగా ఒక ఫేస్ క్రీమ్ గానీ అంటే బాడీ లోషన్ గానీ వాడేటప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు ఏ ఏ పారామీటర్స్ ని గమనించాలంట?
0: అందులో ఫస్ట్ ఏదన్నా కానీ ఏదైనా ప్రోడక్ట్ ఉండండి, బ్యూటీ ప్రోడక్ట్ మీరు దాని మీద చూడాలి దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి. దాని చిన్నగా రాసి ఉంటాయండి, అది ఒక 20-30 ఉంటాయండి. అందులో మీరు రెండు మూడే చదువుతారు. ఆ రెండు మూడు మామూలుగా ఫేర్నెస్ లో అన్నిట్లో ఉంటాయి బేసిక్. తర్వాత ఉంటాయి చూడండి, ఆ 10 దాంట్లో స్టీరాయిడ్స్ అని ఉంటాయి, చాలా డేంజరస్ డ్రగ్, అది బ్యూటైల్ ఆల్కహాల్ అని ఉంటాయి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అయితే అందులో ఏమవుతుందంటే మీరు చూసినప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం చదవండి, అందులో నంబర్స్ ఉంటాయి, ఇది ఇది ఇది ఉన్నాయి అని ఉంటాయి. అందులో మీరు అది చూసి చదువుకోవాలి.
1: ఒకవేళ ఇలాంటి వాడినప్పుడు ఏదైనా సమస్య వస్తే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు?
0: తప్పకుండా అండి. ఇమీడియట్ గా మీరు అది వాడే ప్రోడక్ట్ ఏదైనా కానీ ఇమీడియట్ గా స్టాప్ చేసేసి స్కిన్ స్పెషలిస్ట్ కానీ డెర్మటాలజిస్ట్ మీ దగ్గర ఎవరైతే ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఆర్ఎంపీ దగ్గర అట్లా వెళ్ళొద్దండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వాడి ప్రోడక్ట్స్ స్కిన్ దెబ్బతిని ఉంటుంది, మళ్ళీ మీరు అట్లా వెళ్తే ఇంకా పాడైపోతుంది. తొందరగా వెళ్ళిపోతే మీకు తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: అంటే వైద్యపరంగా ఎటువంటి దానికి సమాధానం ఉందంటారు? ఒక అలర్జీ వచ్చింది అనుకోండి, ఒక క్రీమ్ వాడారు, ఆ వాడిన క్రీమ్ వెంటనే దద్దుర్లో లేకపోతే స్కిన్ అలర్జీనో ఇచ్చింగ్ రావడం వచ్చింది, దానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన అలోపతి వైద్యంలో ఏ రకమైన
0: ఉన్నాయండి? అన్ని ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఫస్ట్ మీకు అట్లా అయింది అని తెలిసిన వెంటనే ఆపేయండి, ఆ మెడిసిన్ ఆపేసి వీలైతే ఆ ట్యూబ్ కూడా తీసుకెళ్ళండి. మీ స్కిన్ స్పెషలిస్ట్ కానీ డెర్మటాలజీ దగ్గర వెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్ కూడా ఈజీ అవుతుంది, మీరు ఏం వాడారు, దానికి మనం ఏమేమి రియాక్షన్ వస్తుంది, ఏం ఛాన్స్ ఉందని చూస్తారు. దాని తర్వాత దానికి రియాక్షన్ ఏమన్నా ఉండండి, దానికి మీరు ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది, తగ్గుతుంది, డెఫినెట్లీ తగ్గుతుందండి.
1: ముఖ్యంగా ఈ పౌడర్లు కానీ ఇది వాడినప్పుడు జనరల్ గా చెప్తారు డాక్టర్ గారు, నీటి ఉపయోగం ఎంతవరకు అవసరం ఉంటుంది? అంటే కొంత సరైన నీరు తీసుకోకపోవడం వల్ల కూడా స్కిన్ డ్రై అయిపోతుంది.
0: హైడ్రేషన్, అదే నీళ్లు ఎంత స్కిన్ కి మోస్ట్లీ కావాల్సింది మనకు నీళ్లు. వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద బాడీ కంటెంట్ మన స్కిన్ లో. ఎన్ని నీళ్లు తీసుకున్నా దాంతో మీకు చర్మం మృదువుగా అట్లా అవుతుంది. మీరు నీళ్లు తీసుకోకపోతే మామూలుగా మీరు ఎండాకాలంలో కూడా చూడొచ్చు డ్రై అయిపోతుంది స్కిన్. సో నీళ్లు తీసుకోవడం చాలా మంచిదండి.
1: అంటే
0: సఫిషియంట్ వాటర్
1: అనేది ఖచ్చితంగా
0: తప్పకుండా తీసుకోవాలి.
1: రెండోది, ఎప్పుడైనా ఫేస్ ప్యాక్లు పెట్టినప్పుడు గానీ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళినప్పుడు గానీ వాళ్ళు ఒకరికి వాడిన బ్రష్ ని మళ్ళీ వాడడం గానీ, లేదంటే ఆ అప్లికేషన్ పెట్టిన ఫేస్ ప్యాక్ ని తుడిచేటప్పుడు స్పంజ్ ని అందరికి వాడిన స్పంజ్ నే వాడుతుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: అది అసలు చేయొద్దండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి యాక్చువల్లీ. అందుకని మీరు ఎప్పుడు గానీ మీరు ఈవెన్ బ్యూటీ పార్లర్ కి వెళ్ళినా గానీ లేకపోతే మామూలుగా హెయిర్ కటింగ్ సెలూన్స్ కి వెళ్ళినప్పుడు మీరు ఆ సీజర్స్ గానీ వాళ్ళు వాడిన గ్లౌస్ గానీ

0: మాస్క్ ఏదైనా కానీ డిఫరెంట్గా వాడాలి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, అది సేమ్ మీరు వాడిన కత్తెర కానీ లేకపోతే స్పాంజ్ కానీ ఏదైనా వాడినా ఆ ఇన్ఫెక్షన్ అందులో ఉంటుంది, అది స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్, కాంటాక్ట్ వచ్చేస్తాయి, ఇట్లా తగిలితే వచ్చేస్తాయి.
1: ముఖ్యంగా బ్యాక్టీరియా, అది మాయిశ్చర్,
0: వైరల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అండి అవి.
1: తర్వాత ఈ హాట్ వాటర్ స్టీమ్ తీసుకోవడం వల్ల ఫేస్ కి ఏమైనా ఉపయోగంగా ఉంటుందంటారా?
0: అంటే హాట్ వాటర్ స్టీమ్ మోస్ట్లీ ఏంటంటే అండి, మనకు పోర్స్ ఉంటాయి మామూలుగా స్కిన్ మీద, ఫైన్ చిన్న డాట్స్ లాగా స్పోర్స్ అంటారు దాన్ని, అంటే అవి ఏమంటారు ఇట్లా ఛానల్స్ లాగా అనమాట, పైప్స్ చిన్నవి, అవి మనకు స్వెట్టింగ్ వచ్చినప్పుడు వస్తాయి కదా, అవి ఏమైతుందంటే ఎండాకాలంలో ఎప్పుడైనా క్లోజ్ అయిపోతాయి. సో దాంతో మనకి డర్ట్ కానీ అవన్నీ అందులో డిపాజిట్ అవుతాయి అనమాట. సో దాంతో స్టీమ్ ఎందుకు ఇస్తారంటే అవి హోల్స్ ఓపెన్ అయ్యి క్లియర్ అవుతుందని. సో ఆ స్టీమ్ వరకు పర్వాలేదని తీసుకోవచ్చు.
1: ఎవరైనా తీసుకోవచ్చు. మామూలుగా ఈ బిజీ వాతావరణంలో, ఈ కాంక్రీట్ జంగల్ లాంటి సిటీస్ లో ఎక్కువ ట్రాఫిక్ పొల్యూషన్ ఉంటుంది మేడం. అంటే ఒకసారి ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి చేరేలోపే ఆ హెల్మెట్ ఉంటే కొంతవరకు తెలియదేమో కానీ, మామూలుగా అయితే ఆ ముఖం అంతా ఒక రకమైన ట్యానింగ్ అయిపోతుంది. దాని నుంచి బయటపడాలంటే సహజ పద్ధతులు ఏమున్నాయి లేదంటే వైద్యపరంగా ఏమైనా పద్ధతులు ఉన్నాయి?
0: ఏం లేదండి, అంటే ఫోటో మామూలుగా సన్లైట్, ఇప్పుడు ఇంట్లోనే ఉండకుండా బయట వెళ్ళడం అంటే తప్పకుండా వెళ్లాల్సిందే, తప్పదు బయట వెళ్ళాలంటే. అందుకని ఏం చేయాలంటే బయటకు వెళ్ళేటప్పుడు ఫోటో ప్రొటెక్షన్ సన్స్క్రీన్స్ చాలా ఉంటాయండి, సన్స్క్రీన్ అని దొరుకుతుంది. సో మార్నింగ్ స్నానం చేసిన తర్వాత పెట్టేసుకోవాలి, మీరు ఇంట్లో ఉన్నా కానీ బయట వెళ్ళినా కానీ ఎప్పుడన్నా కానీ. ఎందుకంటే ఈవెన్ ఈ ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, చాలా మంది ఏమంటారు సన్స్క్రీన్స్ మేము బయటకు వెళ్ళాం కదా మాకు సన్స్క్రీన్ అవసరం లేదంటారు, కానీ ఈవెన్ ఈ లైట్ కూడా, ఈ లైట్ తో కూడా మనకు ట్యానింగ్ ఛాన్సెస్ ఉంటాయి,
1: అవకాశం.
0: సో అందుకని సన్స్క్రీన్స్ దొరుకుతాయండి. తర్వాత ఇంకా క్లెన్సర్స్ అంటారు, కొంతమందికి సోప్స్ పడవు, సోప్స్ తో ఏమైతుంది కొంతమంది డ్రై స్కిన్ అయిపోతుంది అనమాట. సో క్లెన్సర్స్ అని దొరుకుతాయి, అవి యూజ్ చేయొచ్చు, అది లిక్విడ్ లాగా ఉంటాయి అనమాట, మీకు అవి యూజ్ చేయొచ్చు.
1: ఏదైనా కానీ ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు లాంగ్ టైమ్ లో వాడాల్సి వచ్చినప్పుడు ఒక సరైన నిపుణులైన వైద్యుల దగ్గరికి వెళ్ళి
0: తప్పకుండా
1: సలహా తీసుకుని మన స్కిన్ కి ఏది సూట్ అవుతుందో
0: అవును అట్లా వాడితేనే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈవెన్ ఏంటంటే అవి మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా దానికి సైడ్ ఎఫెక్ట్స్ మేము ఉండవు అసలు రావు.
1: డాక్టర్ గారు, తల నూనె పెట్టడం అనేది చాలా మందికి మానేశారు ఈ టైంలో. కొందరు నూనె పెట్టిన తర్వాత కూడా అలర్జిక్ గా ఫీల్ అవుతుంటారు ఆ స్కిన్, తలపైన స్కిన్. సో దానికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు?
0: మామూలుగా నూనె మీరు చాలా మందికి అదొకటి, నూనె ఎక్కువ పెడితే జుట్టు చాలా వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అట్లా ఏం లేదు, అదొకటి మెయిన్. వారంలో 2 సార్లు పెట్టినా చాలు. ఇంకోటి అనేది నూనె పెట్టి ఎంతసేపు ఉంటే అంత యాక్చువల్లీ హానికరం అని, ఎందుకంటే మీరు ఆ నూనె పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఏమైతే ఆ పొల్యూషన్ కానీ డస్ట్ కానీ అంతా
1: ఎరిగిపోతుంది.
0: సో అట్లా మీరు కంటిన్యూ చేస్తే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో బెస్ట్ ఏంటంటే వీక్లీ 2 టైమ్స్ అట్లా నైట్ టైం ఆయిల్ పెట్టుకుని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేయాలి, అది బెస్ట్ అండి.
1: మీరు అన్నట్టు ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ లో వచ్చే ఆయిల్స్ కూడా చాలా వరకు కూడా లో క్వాలిటీ కానీ లేకపోతే అనవసరమైన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం కానీ జరుగుతుంటుంది. దాని వల్ల కూడా నేను గమనించిన కొందరిలో కళ్ళు మంట రావడం కానీ లేకపోతే ఇరిటేషన్
0: సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎట్లాంటి మెడిసిన్స్ కానీ కెమికల్స్ ఎట్లా వాడతారంటే తొందరగా మీకు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, కానీ మీకు తర్వాత దాన్ని సైడ్ ఎఫెక్ట్స్
1: లాంగ్ టర్మ్
0: అట్లా. మీరు ఏం చేస్తారంటే 1 మంత్ వాడబ్బా నేను తెల్లగా అయిపోయాను చాలా ఫేర్ అయిపోయాను అనుకుంటారు, కానీ మీరు ఒక 1-2 మంత్స్ తర్వాత దాన్ని స్టాప్ చేస్తే కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తే కానీ మీకు డెఫినెట్లీ పిగ్మెంటేషన్ వస్తుంది, చర్మం కూడా సన్నగా అయిపోతుంది, అది ముసలోళ్ళ చర్మం లాగా అట్లా ఫోల్డ్స్ ఎక్కువ అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి, అట్లా చాలా కేసెస్ చూసామండి మేమైతే.
1: ఇవాళ రేపట్లో ముఖ్యంగా ఆడవాళ్ళలో తొందరగా వైట్ హెయిర్ రావడము, అలాగే మిగతా వాళ్ళ మగవాళ్ళలో కూడా కనపడుతుంది. దీని నుంచి బయటపడడానికి రకరకాల డైస్ వాడుతుంటారు, ప్యాకెట్స్ అవి వాడుతుంటారు, దాని వల్ల కూడా స్కిన్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం?
0: అవునండి, అది హెయిర్ డై రియాక్షన్ తో చాలా మంది వస్తారు, అది చూసి కొనుక్కోవాలి. అందులో ఒకటి పీపీడీ అని ఉంటుంది, అంటే అందరు పడదు, కొంతమంది పడుతుంది కొంతమంది పడదు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి, టెస్ట్ డోస్ అందులో రాస్తారు, టెస్ట్ డోస్ చేసి మనం ఇయర్ చెవి వెనకాల కొంచెం పెట్టుకొని చూడాలి. సో మీకు రియాక్షన్ ఏం రాలేదు, రెడ్ కానీ లేకపోతే చర్మం అక్కడ దురద రావడం కానీ అట్లా లేకపోతే అప్పుడు వాడచ్చు, దాంతో చాలా ఉంటుంది ఇది ఏడైతే కామన్ అండి రియాక్షన్ చాలా కామన్.
1: సో సాధ్యమైనంత వరకు ఒక ఏడైన వాడేటప్పుడు అది
0: టెస్ట్
1: డోస్ చేసుకుని
0: తర్వాత వాడితేనే పెట్టారు.
1: ఒకవేళ అలర్జీ లాంటిది వచ్చినైతే డాక్టర్ గారిని సంప్రదించి,
0: ఎందుకంటే వేరేవి కూడా ఉంటాయండి, వేరేవి మేము మార్చి రాస్తాం, అవి రియాక్షన్ రానివి ఉంటాయి, సో అవి రాస్తాం.
1: కాబట్టి ముఖ్యంగా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు సొంత నిర్ణయాలు, సొంత ఎక్స్పెరిమెంట్
0: చేయొద్దు, అది కూడా మీరు మొహం మీద పెట్టుకునేది. సో అది మీరు రిస్క్ తీసుకున్నట్టు, ఇది జూదం లాగా, ఇప్పుడు మీరు వాడినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఒకసారి స్టాప్ చేస్తే మాత్రం మొహం అంతా పాడైపోతుంది, అప్పుడు చాలా కష్టం మీకు మళ్ళీ నార్మల్ స్కిన్ రావడం. సో మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ ఎప్పుడు మీ ఓన్ డెసిషన్ తో మీ వెళ్లి షాప్ లో అడిగి తీసుకోవడం అస్సలు చేయొద్దు.
1: ఈ చర్మ సౌందర్యంలో ఫుడ్ పాత్ర ఏముందంటారు?
0: ఫుడ్ పాత్ర అంటే మోస్ట్లీ అందరికి తెలిసిందే కదండి, ఆయిల్ ఫుడ్స్ అంటే నూనె ఉన్న వస్తువులు, అది కూడా ఈ జంక్ ఫుడ్.

0: అంటారు ఈ పిల్లలు ఈ మధ్యలో ఎక్కువ తింటారు, ఈ బర్గర్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినద్దండి, అస్సలు తినద్దంటే కుదరదు కానీ తగ్గించాలి. తర్వాతనేమో ఇంకోటి ఇప్పుడు వెజిటబుల్స్ కానీ, వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి చాలా మంచిది స్కిన్కి. మీకు ఏమంటారు అది యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి, మీకు స్కిన్లో గ్లో వస్తుంది, తర్వాతనేమో ఇంకా ముడతలు రావడం కానీ అవి తగ్గుతుంది.
1: ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు అందంగా కనిపించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది వాళ్ళ లోపల. సో వాళ్ళకి ఈ పింపుల్స్ అంటే ఈ వయసుతో వచ్చే ఆ పింపుల్స్ కానీ అవి రాగానే చాలా కన్సర్న్ ఫీల్ అవుతారు. దానికి తగ్గట్టుగా దాన్ని గిల్లడం కానీ గిచ్చడం కానీ రకరకాల క్రీమ్స్ పెట్టడం కానీ చేస్తుంటారు. వాటి పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు
0: అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏజ్ని బట్టి వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి పింపుల్స్, అది హార్మోనల్ కొంచెం చేంజెస్ ఉన్నందుకు. సో 10 ఇయర్స్ నుంచి 17-18 ఇయర్స్ వరకు వస్తాయి. పిల్లలు ఏంటంటే ఈ ఫేస్ బ్యూటీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు చదువు కన్నా. ఈ మధ్య
1: భాగం
0: అంతే, దట్ ఈస్ ఏజింగ్ ఒక వయస్సుతో పాటు వచ్చేవి అవి. సరే ఎక్కువ వస్తున్నాయంటే మీరు ఇమీడియట్ గా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇస్తామండి ఒకటి రెండు. తర్వాత చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఫ్రీగా కానీ క్లాస్ లో ఉన్నప్పుడు గిల్లుతుంటారు, గిల్లితే మరకలు పడతాయి పింపుల్స్. మామూలుగా అయితే అవి మామూలుగా వదిలేస్తే మాత్రం దానంత అవే పోతాయి, ఒకవేళ గిల్లితే మాత్రం మరకలు పడతాయి, ఆ మరకలు పోవడానికి చాలా టైం పడుతుంది.
1: సో అది ఒక నెయిల్ హైజీన్ కూడా పెట్టుకోకపోతే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం
0: అవును ఉంటుందండి. అదే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏమన్నా స్కిన్ స్పెషలిస్ట్ లేదా డర్మటాలజిస్ట్ అంటే ఉంటే చర్మం అనుకుంటారు, అట్లా కాదు, అది హెయిర్ నెయిల్స్ స్కిన్ మూడు కలిపి ఉంటాయి.
1: నకషిక పర్యంతం
0: అంతే.
1: మానసిక స్థితి చర్మ సౌందర్యం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది?
0: చాలా ఉందండి. ఇప్పుడు అయితే చాలా మంది ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా వాడికి మంచి కనిపించాలి, అందరికన్నా స్మార్ట్ ఉండాలి అని వాడుకుంది. సో కొంచెం ఈ మధ్య ఎక్కువైపోయింది ఆ పింపుల్స్ కొంచెం బాగాలేకపోతే ఎమోషనల్ మానసికంగా చాలా దెబ్బతింటున్నారు, ఆ చదువులో కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు మీరు వెళ్తే కౌన్సిలింగ్ కూడా చేస్తామండి మేము, కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్తాం. సో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి.
1: మామూలుగా పదం ప్రసన్న వదనం అంటాము, ప్రసన్న హృదయంతో ఉన్నప్పుడు వదనం కూడా అందంగా
0: అది కనిపించాలి కదా. సో ఇప్పుడు అందరు ఏంటంటే చూడడానికి బాగుంటే చాలు అన్నట్టు వచ్చేసింది ఈ జనరేషన్ లో.
1: ఓకే, బోత్ బ్యూటీ ఇస్ బోత్ మైండ్
0: అండ్ డెఫినెట్లీ దట్ విల్ యాడ్ మైండ్. బ్యూటిఫుల్ మైండ్ విల్ యాడ్ ఫర్ యువర్ బ్యూటీ ఆల్సో. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ మైండ్. మన మైండ్ ఒకవేళ మంచిగా ఆలోచించేటట్టు ఉంటే అది మనం ఫేస్ మీద కూడా కనిపిస్తుంది. ఎట్లా చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళని చూడండి, అసలు వాళ్ళు ఏమైనా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడతారు కాదు, వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది కాబట్టి ఎంత వాళ్ళు ఎంత మంచిగా అందంగా కనిపిస్తారు అది అట్లా ఉంటుంది. సో మనం కూడా బ్యూటిఫుల్ మైండ్ ఒకటి పెట్టుకుంటే బ్యూటిఫుల్ డెఫినెట్లీ కనిపిస్తాం. పాజిటివ్ మైండ్ పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోండి, మీరు ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు, అప్పుడు మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా పనికిరావు. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్నవి తీసుకుంటే మంచి పనిచేస్తాయి అని, అట్లా కూడా ఏం లేదండి, స్టాండర్డ్ కంపెనీ ఉండాలి చాలు అది ఒకటి. ఇంకోటేమో కొంచెం పెట్టుకుంటే కరెక్ట్గా మీకు ఎంత కావాలి, ఇప్పుడు ఫేస్ కంటే మీకు ఒక 5 గ్రామ్స్ కావాలనుకోండి, 2-3 సార్లు పెట్టుకోవడం కానీ ఎక్కువ పెట్టుకుంటే చాలా తొందర తగ్గిపోతుందని కాదండి, కరెక్ట్గా ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం చహనా ఖాన్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:31 దాటి 40 సెకండ్లైంది.

జనరంజని శ్రోతలు కోరిన సినీకి తల కార్యక్రమానికి స్వాగతం. కీసర్ అవుటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే పటాన్ చెరువు నవ్యానంది గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవిధ, ఇమ్మడి నాగరాజు, రత, నిహాల్, నిగమశ్రీ, విశ్వరాజ్, శ్రీకాంత్, కుష్విక్ రెడ్డి, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, ఇంకా వైజాగ్ ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారి కోసం వచ్చేస్తుంది. మంచి మిత్రుడు చిత్రం కోసం ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డికి రచన ఎస్పీ కోదండపాణి సంగీతం.

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. హైదరాబాద్ వరసతలిపురం శ్రోతలు దొర్నాల రేణుక బాలాజీ, ఇంకా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ శ్రోతలు జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగనర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీశాంక్, ఇంకా రామ్నగర్ సాహితీ సుధీర కోసం, అలాగే భువన్గిరి మండలం రాయగిరి శ్రోతల కోసం మాదాసు సత్యనారాయణ కవిత వీరందరి కోసం వచ్చేస్తుంది. రావుడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పీసీసీలు ఆల్పించిన గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డికి రచన పెండ్యాల సంగీతం. మా శ్రోతలకు చిన్న మనవి, ఒకసారి పంపించిన మెసేజెస్ మళ్ళీ మళ్ళీ పంపించకండి. ప్రొద్దునెప్పుడో పంపించిన మెసేజెస్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారనుకోండి, మార్నింగ్ వచ్చిన మెసేజ్ నుంచి చూస్తాం కనుక మీ మెసేజెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి పంపిస్తే చాలు, ఖచ్చితంగా మీ పాట, మీ పేరు, మీరు పంపించిన సినిమా పేరు చదివి మీ పాటను వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనవి ఆలకిస్తారంటు ఖచ్చితంగా ఈ పాటను ప్లే చేస్తున్నాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలా నుంచి సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇలయంలో సమయం 7:43 దాటి 55 సెకండ్లైంది. జననిజని శ్రోతలు కోరిన సినీకి తలవింటున్నారు. నల్గొండ జిల్లా చిందంపేట మండలం చిత్రాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రావణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, ఇంకా అల్మాస్ కూడా రవికుమార్ గారి కోసం, అలాగే కీసర మండలం రామలింగేశ్వర కాలనీ శ్రోతలు మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, ఇంకా కీసరమండలం గోధుమకుంట గ్రామం శ్రోతలు బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది దేవుడు చేసిన మనుషులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం. ఆరుద్ర రచన, రమేష్ నాయుడు సంగీతం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య యాదమ్మ, అలాగే అడ్డగుట్ట నుండి సునీత, కోటి, పద్మ, శ్రీనివాస్, వంశీ, శుభూబన్ని, శశాంక్, సంచు, శైలజ, కవిత, చరణ్, మీనాక్షి, ఇంకా బోరుబండ హైగ్రీవచారి, రాకేష్, పాండు, రవి, ఇంకా పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, బన్విత, రుద్విన్, రామార్జమ్మ, నీలేంద్ర, హరిణి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద ఆయిష, అలాగే భూతాన్ పోచంపల్లి శ్రోతలు మార్కండయ్య, ఎలగందుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను శ్రోతలకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాము. దయచేసి మళ్ళీ మళ్ళీ మెసేజెస్ పంపించకండి. మీరు తెల్లారి పంపించిన మెసేజెస్, ఒక మెసేజెస్ దాదాపు 60 మెసేజెస్ వచ్చేసాయి ఒకరివే. మీ పేరు మిస్ అయిపోతుంది కాబట్టి ఒకసారి పంపించేసేయండి చాలు. మరైతే ఇప్పుడు వినేద్దాం జయసింహ చిత్రం కోసం ఘంటసాల పి లీల ఆలపించిన గీతం, సముద్రాల జూనియర్ రచన, టీవీ రాజు సంగీతం.

జలరంజని శ్రోతలు కోరిన సినీగీతాలు వింటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పూల శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రుషికేశ్ రెడ్డి ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం, అలాగే గద్వెల సింగాటం నుండి శల్ల వెంకటేశ్ గుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, ఇంకా భువనగిరి నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, అలగాపుర గ్రామం శ్రోతలు పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నారాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి శ్రోతలు వేణమ్మ, పద్మశాలి బాలయ్య బాబు, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మీ శశాంక్, గాయత్రి విశ్రుత, మహాజ్యోతి, సాయిమన్ విత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది గూఢాచారి 116 చిత్రం కోసం ఘంటసాల పీసీసీలు ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డికి రచన, టి చలపతిరావు సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 8:15 దాటి 50 సెకండ్లైంది.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మనందరికీ ఇష్టమైన జనరంజన్. గుడ్ మార్నింగ్ అండి, జనరంజన్ కి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట మేడం, దిగ్గి నాగేశ్వరయ్య మేడం.
0: నాగేశ్వరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: పెళ్లి మేడం. రుకురుకు అనే పాట ఉంది మేడం.
0: మంచి హుషారైన పాట
1: మేడం. పాట బాగుంది మేడం.
0: చాలా బాగుంటుందండి. తప్పకుండా నాగేశ్వరయ్య గారి కోసం పెళ్లి సినిమాలోంచి ఈ అద్భుతమైన పాట.

0: హలో,
1: నమస్తే మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్,
1: నేను సావన్కర్ గంగాధర్.
0: గంగాధర్ గారు,
1: జిల్లా నాందేడ్ మహారాజ్. ఎట్లుండు మేడం? బాగుండ్రా?
0: బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు?
1: నేను బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: ఘర్షణ మూవీ నుంచి ఒక పాట వినిపి మేడం, ఏదైనా మంచి పాట.
0: వెంకటేష్ ఘర్షణ కదా?
1: అవును మేడం.
0: మీకోసం, మీ మిత్ర బృందం అందరి కోసం ఒక మంచి పాట మన జనరంజన్లో.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం బొమ్మిదేని లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు నమస్కారం.
1: నమస్తే మేడం,
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట వినిపించమంటారు?
1: కంచు కాగడ మూవీలో వైశాఖ మాసాన వానొచ్చనమ్మ అనే పాట ఉంటది.
0: కంచు కాగడ సినిమాలో వైశాఖ మాసాన వానొచ్చనమ్మ. తప్పకుండా అండి, మీకోసం ఆ పాట వినిపిస్తాం.

0: తప్పకుండా ఆ పాట వస్తుంది. నమస్కారం అండి.
1: జూనియర్ ఇటు

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం.
0: కాజగూడ చప్పల గారి నుంచి మాడిశెట్టి వీరేందర్ మేడం.
1: చెప్పండి వీరేందర్ గారు, ఏ పాట వినిపించమంటారు జనరంజన్ లో?
0: ఇది కథ కాదు నుంచి జూనియర్ జూనియర్.
1: ఓకే సార్, తప్పకుండా మీకోసం ఇది కథ కాదు చిత్రం నుండి జూనియర్ జూనియర్.

పాటలు మాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసుకి హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజన్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీగీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఎనిమిది గంటల 41 నిమిషాలు దాటి 16 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సినీగీ తలవిందాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం శ్రోతలు బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవంత్, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా ఓల్సిడ్ శివగంగనగర్ ధనరాజ్, సునీత, వనపర్తి నుంచి ఎస్ రామయ్య, కార్తిక్, యామిని, భవ్యశ్రీ, సుధా, రామయ్య, చైత్రికశ్రీ అందరి కోసం వచ్చేస్తుంది. సి లక్ష్మమ్మ కథ చిత్రం కోసం ఎస్ దక్షిణామూర్తి, పి లీల ఆలపించిన ఈ గీతం.

నేను లభించుక అనురాగము రాణింపబాడుదామా హాయిగా నేను లభి

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. చీర్యాల కీసెడ్ మండల్ గణేష్ టౌన్షిప్ నుంచి గోపాలరావు గారు మెసేజ్ చేశారు, ఇంకా ఏదైనా మంచి పాట వినిపించండి మా కోసం అంటూ. పెద్దంబర్పేట్ కుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్విన్, శంకరమ్మ, జయరాం, రాధా, మహేష్ బాబు, శ్రావణి, సౌజన్య, వినోద్ కుమార్, రోహాన్, విధాన్, చిన్నకోడ్మూరు, కర్నూలు జిల్లా శ్రోతలు, అలాగే హైదరాబాద్ రామచంద్రపురం ముంబై కాలనీ నుండి సూరిబాబు, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, ఇంకా సాన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహీన్, ఆర్యన్ అందరి కోసం వచ్చేస్తుంది కృష్ణ ప్రేమ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ శ్రోతలు వనమ్మ శేఖర్ రేఖ లక్కీబాబు అవ్య నవీన్ కుమార్ అశోక్ బస్లీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే జిబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా, ఇంకా శేషు అరుణ కృష్ణ రాఘవేంద్రరావు నల్గొండ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ ఆదిభట్టకరాది గోపికిషన్ ఉమావతి, అలాగే మీనాక్షి చామంతి చందన నిఖిల్ దేవాంష్ కాచిగూడ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఫిరోజీగూడ శ్రోతలు శ్రీనివాస్ శ్రీకర్ అందరి కోసం వచ్చేస్తుంది. స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన ఇళయరాజా సంగీతం.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, ఇంకా జల్లెలగూడ హరినాథ్ గారి కోసం, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, ఎద్దుమలరం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే రఘునాథపురం గ్రామం హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్ వెంకన్న, ఇంకా గోపికానగర్ శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, ఊరి పేరు రాయలేదు, రమ, రవి, శంకర్, మంచి రేవుల వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, వేటూరి రచన ఇళయరాజా సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ అల్బనీస్ భారతదేశాన్ని ఒక కీలక ఆర్థిక భాగస్వామిగా వర్ణించారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆస్ట్రేలియాకు ఒక కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యారంగాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల సేకరణ ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన ఏది కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడుకలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రభుత్వ బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఋతుపవన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం కారణంగా రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశం అంతటా ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంచనా వేసింది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిన్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. ఆమె కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలెనా రెబకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 20 సెకండ్లైంది.

ఇష్టమైన పాట, కమ్మని పాట, మధురమైన పాట, ఎప్పుడు వినాలనే పాట, ఎవర్ గ్రీన్ హిట్ పాట. మరి వివిధ భారతిలో 10 గంటల నుండి 11 గంటల వరకు ఎవర్ గ్రీన్ హిట్స్ వచ్చే టైం కాబట్టి 2000 సంవత్సరం నుండి 2026 వరకు మంచి ఎవర్ గ్రీన్ హిట్ ఏదైనా వినాలి అనిపిస్తే కనుక నాకు మెసేజ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు మంచి పాటను ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్.

0: ఈ పాటను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు మోతి సంతోష్, సంతోష్ స్పందన, కృష్ణ, శివసాయి రాములు, రాములమ్మ, అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ శ్రోతలు అజీజ్బాయ్, మతీన్బాయ్, షేక్ చాంద్ ఫరూక్, సయ్యద్ ఖలీల్ ముబీన్ బాయ్, యాసీన్ మోసా కరీం, షేక్ చాంద్ ఫరూక్ అందరి కోసం, అలాగే సునంద గారి కోసం, ఊరి పేరు జానకంపేట నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎం వెంకటేష్ నందిపేట శ్రోత కోసం ఈ పాటను వినిపించాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: 10:11 దాటి 6 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీజ్ జునేద్, జుబేర్ ముక్రామ్, నొమాన్ ఫరూక్, జకీర్ ఫకీల్, ఇంకా నిర్మల్ డిస్టిక్ శ్రోతలు ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఇంకా ఎం నరేష్, మెల్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మహబూబ్ నగర్ డిస్టిక్ శ్రోతలు, అలాగే ఇల్లంతకుంట మండలం గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య, అలాగే సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దువేలారం శ్రోతల కోసం, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తు నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ప్రేమించు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, సిరివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం, క్షమించండి, ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: హైదరాబాద్ నల్లకుంట శ్రోతలు, మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కందా గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా హేమలత, విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, అలాగే రాములు గౌడ్ రాములమ్మ కోసం, అలాగే సాగర్, వ్యాన్షి, శ్రేయాన్షి, హారిక, జలజ, బ్రాహ్మణపల్లి నుండి, అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో కంపెనీ పాట వినిపించగలరు అంటూ పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే శ్రీ హెచ్ విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా ఆర్మూర్ చేనేత కాలనీ శ్రోతలు జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్విత్ అందరి కోసం వచ్చేస్తుంది. అలా వైకుంఠపురంలో చిత్రం కోసం సి శ్రీరామ్ ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 23 నిమిషాలు దాటి 56 సెకండ్లు అయింది వీబీ క్లాక్లో. నిజామాబాద్ శ్రోతలు శ్రీరామ్ హనుమాన్లు, ఇంకా సౌదీ నుంచి మహేష్ గారి కోసం, ఇంకా తోటుప్పల్ నుండి కొస్తూరి రాముడు, లక్ష్మణుడు.

భరతుడు, శత్రుఘ్నుడు పృథ్వీనారాయణ, అలాగే మోహన్ శోభన్ బాబు, ఇంకా రాణి, అరుణ్ కుమార్, శ్రీజ, శివాంష్ కుమార్, నిఖిల్ కుమార్, రుతిక, పెద్ద లిస్ట్ పంపించేస్తారండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇంకా హర్షిణి ఆదిలాబాద్ నుంచి, ఇంకా ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి ఎవర్ గ్రీన్ హిట్ వినాలనుకుంటున్నాము అంటూ సంగారెడ్డి జిల్లా దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, లోకేష్, మీనా, విక్రాంత్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది తండేల్ మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్ జావేద్ అలీ పాడిన పాట, శ్రీమణి రచన, దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో.

నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, ఇంకా జాన్కప్పేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఆదిపట్ల అకరాది, గోపికిషన్, ఉమావతి వాళ్ళ కోసం, అలాగే పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ కోసం వచ్చేస్తుంది.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: పది గంటల 35 నిమిషాలు దాటి 4 సెకండ్లైంది విబీ క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం పాట కావాలి అంటూ రంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుండి మమతా మూర్తి, ఇంకా జీడిమెట నుండి కరీముల్లా, నస్రీన్ రుహీనా, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఇంకా అనంతపురం జరకుడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్, ఇంకా వినాయక్ నగర్ కాలనీ కామారెడ్డి నుండి చంద్రకళ, కిషన్, సాయి, రాము, సిద్ధు, ఇంకా వాళ్ళ స్నేహ బృందం కోసం, అలాగే రాయగిరి దాసరి రవి గారి కోసం వచ్చేస్తుంది. పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, సాయి శ్రీహర్ష గేయ రచన, కోటి సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు

0: రద్దు చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: యాదాద్రి వలుగొండ మండలం గొన్నేపల్లి గ్రామం శ్రోతలు, ఇది నిర్లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ కోసం, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ కోసం, అలాగే ఎద్దుమైలరం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కలుసుకోవాలనే చిత్రం కోసం. దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన ఈ పాట, కురుశేఖర్ గేయ రచన, డిఎస్పీ కంపోజిషన్లో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సండే డే అలా అలా మూవ్ అయ్యేసరికి మార్నింగ్ ఫస్ట్ ఒక మంచి మెలడీ విందామనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం ఫాస్ట్ బీట్ పాట వినాలనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం స్లో డౌన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ఆర్ మూడ్ అనుకోండి. బట్ స్టిల్ కానీ సండే రోజు మాత్రం 11 గంటల నుంచి 12 గంటల వరకు చక్కటి మధురమైన పాటలు వస్తాయి. అసలు మీరు వేరే ఛానల్కి ట్యూన్ చేసుకోవాలనుకోరు. ఎందుకు అనంటే 1970s నుంచి 2000 వరకు ఉన్న ఆ పీరియడ్లో ఉన్న పాటలు చూసారా, ఎప్పుడు విన్నా, అలా నిద్ర వస్తున్నప్పుడు విన్నా, అలా టక్కు మన నిద్ర లేచినప్పుడు విన్నా, లేదు అలా మూడ్ ఆఫ్ అయిపోయినా, అసలు ఒక ఒక ఇన్స్టెన్స్ అనేది లేకుండా వినాలి అంటే ఖచ్చితంగా 1970 నుంచి 2000 వరకు ఉన్న పాటలు వినాలి. మరి అటువంటి పాటలు ఎప్పుడు వస్తాయి? ఇవాళ 11 గంటలకి గుర్తుకొస్తున్నాలే వస్తాయి. సో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 10:49 దాటి 2 సెకండ్లు మాత్రమే అయింది. ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఎవర్ గ్రీన్ హిట్లు మంచి పాటలు వస్తాయి. సో వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేశారు విష్ణు యాదవ్. సునీల్ రాజ్ రంగస్థలం మూవీ నుండి పాటను వినాలనుకుంటున్నామంటూ, అలాగే అంకుశాపురం నుండి దొన్నాల సుదర్శన్, అభిష్ విద్బాబు, రాఘ్వి బాస్, విభు, కుక్కట్పల్లి నుంచి సాహితి, సంగీత, హేమంత్ మెసేజ్ చేశారు. అందరి కోసం వచ్చేస్తుంది రంగస్థలం మూవీ నుండి ఎంఎం మాన్సీ పాడిన పాట, చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: 10:55 దాటి 38 సెకండ్లు. మరి నెక్స్ట్ ఆర్జీ వచ్చేసారు, ఏంటి సంగతులు మరి?
1: హలో
0: హలో
1: శ్రోతలందరికీ, హలో హలో,
0: హ్యాపీ సండే సనేస్తావా మరి?
1: మరి అంతే కదా.
0: సరే మరి 11 నుంచి 12 గంటల వరకు ఎటువంటి పాటలు ఉంటున్నాయి మరి? సండే కదా,
1: అసలు ఛానల్ తిప్పకుండా శ్రోతలందరూ వింటూనే ఉండేలా మంచి పాటలతో వచ్చాను.
0: సండే స్పెషల్ మ్యూజిక్ గుమగుమల
1: అంతే
0: అంతేనా? సరే మరి ఇంకొక 4 నిమిషాలు అయితే నేను మైక్ తీసేసుకుంటా, దాని తర్వాత 3 గంటల వరకు నీకోసమే మైక్ ఇచ్చేస్తాను. కాబట్టి మా శ్రోతలు అశేష అభిమాన శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ప్రేమికుడు చిత్రం నుండి ఈ కమ్మని పాట. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం ఎగుమతి చేసే మిల్లులకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ రైస్ బ్రాండ్ పేరిట మన బియ్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అధునాతన పునరాభివృద్ది పనులను రైల్వే బోర్డు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన భూగర్భ పార్కింగ్ సదుపాయాన్ని, వివిధ అంతస్తుల్లో పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేశారు. జోర్డన్లో జరగనున్న ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడలో తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఆయన ఘనత సాధించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి అభినందించారు. ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఉచిత ఫీడర్ సేవల పేరిట సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ తేదీన రిజర్వేషన్ టికెట్ చూపించి ఏసీ, ఏజే లేదా ఏకే పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సుల ద్వారా శంషాబాద్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో నేరాల నివారణ చేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వేదికగా జరుగుతున్న డిజిటల్ పైరసీని అరికట్టేందుకు ప్లాట్ఫామ్ స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లాట్ఫామ్ స్థాయి పైరసీ నిరోధక చర్యలన్నింటినీ రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం గడువు విధించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరక్కో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభోదయం. ఎలా సాగుతోంది మీ ఆదివారం? వారాంతం అంటేనే కాస్త ఆటవిడుపు, కొంచెం లీజర్గా పనులు చేసుకోవడం. మరి మీ ఆదివారాన్ని మరింత ఆనందంగా, మరింత ఆహ్లాదంగా ఉంచడానికి నేను వచ్చేసాను ఈరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి ఈరోజు ఆదివారం ప్రత్యేకం గుర్తుకొస్తున్నాయిలో 80వ 90వ దశకంలో వచ్చిన కొన్ని అత్యద్భుతమైన పాటలు, మరుపురాని గీతాలు విందాం. ఒక రాగం పేరుతో సాగే పల్లవి కీరవాణి అనే పాట.

కీరవాణి అంటే చిలకల మధురమైన గొంతు కలదానివి అనే అర్థం అన్నమాట. అసలు ఈ పాటలో వేటూరి సుందరరామూర్తి గారి వర్ణన, పూలలో అందంలా, గాలిలో గంధపు సువాసనలా, నా జీవితంలోకి రావా అని ఆహ్వానిస్తూ సాగే ఆ పాట, అబ్బా ఎంత బాగుంటుందో కదా. సరళమైన తెలుగు పదాల్లో గ్రాంధిక పదాలను చక్కగా ఇమడ్చి అక్షర రూపంలో అందించిన వేటూరు గారి సాహిత్యం అజరామరమని చెప్పాలి. ఇళయరాజా గారి స్వరకల్పన చేసిన ఆ పాటని మన బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ స్వరంలో వింటే ఇంకా సుమధురం. మరి ఆ పాట వినేద్దామా?

అద్భుతమైన స్టార్ట్ అంటూ శ్రోతలు అప్పుడే సందేశాలు పంపిస్తున్నారు. అన్వేషణ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన ఆ పాట విన్నారు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ లో సమయం 11:10 దాటి 35 సెకండ్లు. అసలు ప్రేమ అంటేనే ఎంతో అందమైన అనుభూతి కదా. తన మనసునే మందిరంగా చేసి తను ఆరాధించే ప్రేయసిని దేవతల ఆరాధిస్తున్నాడు ఆ ప్రేమికుడు. ఆయన పాడుకునే ఒక అద్భుతమైన ప్రేమగీతం. నీరాజనం చిత్రంలో ప్రేమ వెలసింది అంటూ సాగే ఈ పాట ప్రేమగీతాల్లో ఒక ఎవర్గ్రీన్ పాటనే చెప్పుకోవాలి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకి సంగీతం ఓపీ నయ్యర్, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ.

0: జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోలో సమయం 11:16. అసలు ప్రేమ పాటలు వింటుంటే ఎంతో బాగున్నాయంటున్నారు శ్రోతలందరూ. మరి మనసులో ప్రేమ ఉన్నా దానిని బయట పెట్టలేని తడబాటును ఎంతో సున్నితంగా రాశారు వేటూరి సుందరామూర్తి గారు. హిమమే కురిసే చందమామ కౌగిట, సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట అంటూ సాగే పాటలో ప్రకృతిని, సున్నితమైన ప్రేమికుల భావాలను లలితంగా కవిత్వంలో వర్ణించారు వేటూరి గారు. అద్భుతమైన సంగీతం, సాహిత్యం, కమల్ హాసన్, జయప్రదల అభినయం ఈ పాటను ఎప్పటికీ మరుపురాని గీతంగా నిలబెట్టింది. మనం ఇప్పుడు ఆ పాట వినబోతున్నాం.

0: పరపురాని పాటలు వినిపిస్తున్నారంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మీ ఆత్మీయ అభిమానాలకి ఎన్నో కృతజ్ఞతలు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు సాగర సంగమం చిత్రం నుండి ఆ పాట విన్నారు. స్టూడియోలో సమయం 11:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు స్టూడియోలో సమయం 11:22. అయితే ప్రేమ మధురమైంది, ప్రేమకు సంబంధించిన ఎన్నో మంచి మనసు పాటలు వింటున్నాం కదా. ఈ నేపథ్యంలో పాటలు చాలా బాగున్నాయంటూ గోపాలరావు గారు సందేశం పంపించారు. మంచి పాటలు వినిపిస్తున్నారంటూ నాగనాథ్ గుప్తా గారు, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకు సందేశం పంపించారు. నీ స్నేహం అనే ఒక వాన చినుకు బీడువారిపోయినా నా మనసులో ఒక ఆశని చిగురింపజేసింది అంటున్నాడు ఆ ప్రేమికుడు. కానీ అవి మాటల్లో ఎలా చెప్పాలో తెలియని ఆ ప్రేమికుడితో మనసుంటే చాలు, మాటలు అవే వస్తాయి, మాటలు పాటలుగా మారుతాయంటోంది ఆ ప్రేయసి. ఒక్క లైన్తో సినిమాలో ఉన్న అర్థాన్నన్నింటినీ చెప్పేశారు మనసుకవి ఆత్రేయ గారు. నువ్వు మారిస్తే మనిషిలా మారిపోతాను అనే అర్థాన్ని చెప్పే ఈ పాట ఆరాధన చిత్రంలోంచి.

0: ఆరాధన చిత్రం నుండి ఆ పాట విన్నారు. భారతీరాజా గారి వైవిధ్యమైన చిత్రీకరణలో ఇళయరాజా సంగీతం అందించిన ఒక ఆణిముత్యం లాంటి పాట అది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:27 దాటి 33 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుడ్ మార్నింగ్ మేడం గారు. కార్యక్రమంలో పాటలు బాగున్నాయి, పొలంలో పనిచేసుకుంటూ పాటలు వింటుంటే మాకు అసలు శ్రమే తెలియటం లేదు అంటూ మనకి ఒక సందేశం పంపించారు రాజ్ గోపాల్ గారు. చాలా సంతోషం అండి. మరి అసలు అలాంటి మంచి మంచి మరపురాని పాటలు వింటుంటే 80వ 90వ దశకంలో వచ్చిన పాటలు మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా. అందులోనూ సండే ఇలాంటి రోజున. మరి ఇంకొక పాట గురించి మనం చెప్పుకోవాలంటే భాగవతాన్ని ఏంటి సడన్గా ప్రేమ నుంచి భాగవతం వైపు వెళ్ళింది పద్మిని అనుకుంటున్నారా? లేదు, అక్కడ కూడా బోలెడంత ప్రేమ ఉంది. అయితే భాగవతాన్ని క్లుప్తంగా ఒక్క పాటలో వర్ణించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అవును, ఆపద్బాంధవుడు చిత్రంలో ఈ పాటలోని సాహిత్యాన్ని మనం గమనిస్తే రాయిలాంటి కండలున్న వెన్నెలాంటి మనసుతో గీతాపాఠాలు చెప్పిన అల్లరి గోపాలుడి గురించి గోపికలు ఎంతో ప్రేమగా పాడుకునే పాట ఈ పాట.

ఆపద్ బాంధవుడు చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 11:35 దాటి 10 సెకండ్లు. దర్శకులు వంశీ చిత్రాలంటే తెలుగుతనాన్ని అందంగా చూపెడతాయి. అందున గోదావరి నదిపై గూటి పడవలో పండు వెన్నెల్లో చిత్రీకరించిన ఈ యుగళగీతం, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎప్పుడు విన్నా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పాట.

భార్యాభర్తల అనుబంధాన్ని తేలికైన పదాల్లో గంభీరంగా చెప్పారు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆహా, అసలు ఇవన్నీ చెప్పుకునే కన్నా ఒకసారి ఆ పాట వింటే ఇంకా బాగుంటుంది కదా. మరి మనందరి కోసం ఆ పాట.

పూల జల్లు లాంటి పాటలు వినిపిస్తున్నారు అంటూ మనకు సందేశం పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుండి. చాలా ధన్యవాదాలండి మీ సందేశానికి. మీరు విన్న ఆ పాట శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ.

0: ఆలపించారు సంగీతం ఇళయరాజా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ప్రేమ అంటే ఇద్దరు ప్రేయసీ ప్రియుల మధ్య ఉండేదే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే వీటన్నిటికన్నా అన్నిటికన్నా ఎంతో అత్యుత్తమైనది అమ్మ ప్రేమ. అవునా, అమ్మ మాట అమ్మ పాట.

అన్నిటికన్నా ఎంతో అత్యుత్తమమైనది అమ్మ ప్రేమ. అవునా, అమ్మ మాట అమ్మ పాట ఎప్పటికీ మధురమే, వెలకట్టలేంది. అసలు మనం భూమి మీదకి వచ్చాక మొట్టమొదటిసారిగా వినే గొంతే అమ్మది. అమ్మ జోలపాట లాలిపాట వింటూ పెరిగిన వాళ్ళమే మనందరం దాదాపు. జోలపాటల్లో ఒక ఆణిముత్యం లాంటి పాట ఇప్పుడు మనం విందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట, అసలు ఈ పాటలో ఎంత అద్భుతంగా వర్ణించారో వారు. కళ్యాణరామునికి కౌసల్యలాలి, యదువంశ విభునికి యశోదలాలి. స్వాతిముత్యం చిత్రం నుండి సుశీలమ్మ ఆలపించిన ఆ పాట.

0: close the night. Go retro with Akashvani Telugu.
1: మా ఆదివారం ఆనందంగా సాగుతోంది అంటూ భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి గారు మనకు సందేశం పంపించారు. మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, హాయిగా ఉంది అంటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో తర్వాత మనం వినబోయే పాట గురించి చెప్పాలంటే మనసులో ఎన్నో పదాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పడానికి సమయం లేదు. ఉన్న అన్ని పదాలు సంగీత స్వరాలై పాటల్లా మారాయి. ఎంతో సాధిద్దామనుకున్న నాకు కొన్ని క్షణాల్లో ఈ జీవితం అని తెలిసినా ఎంతో హాయిగా ఈ పాట పాడుకుంటున్నానంటున్నారు ఆ హీరో. మరి ఆ పాట ఏంటో, ఆ విశేషాలు ఏంటో ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గీతాంజలి చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. అసలు ఈ పాట వింటుంటే ఒక మ్యూజిక్ థెరపీలా ఉంటుంది కదా. ఎలాంటి మనసులో ఉన్న ఒక చిన్న అలజడైనా సరే ఇలాంటి పాటలు వింటుంటే హాయిగా అలా సాగిపోతూ ఉంటుంది. మళ్ళీ రీజువనేట్ అయిపోతాం వెంట వెంటనే, ఎలాంటివైనా పక్కన పెట్టేసి సిద్ధమైపోతాం, మనం మనం సిద్ధం చేసుకుంటాం. హృదయానందం పంచడమే పరమావధిగా వినిపిస్తున్నారు, పాటలు చాలా బాగున్నాయంటూ వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు. మరి ఇప్పుడు విన్న అన్ని పాటలకి కాస్త భిన్నంగా ఉండబోతోంది నేను వినిపించబోయే పాట, ఎందుకంటే ఈ పాట ఖచ్చితంగా విభిన్నమే. సంగీత దర్శకులు మాధవపేది సురేష్ గారు చేసినవి తక్కువ చిత్రాలైనా ఆణిముత్యాల లాంటి పాటలు అందించారు. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్తో సాగే ఈ పాట ఎంత బాగుంటుందో. చందమామ విజయ కంబైన్స్ పతాకంపై 1996 వచ్చిన సినిమా శ్రీకృష్ణార్జున విజయం. చాలామంది ఈ సినిమాని ఎక్కువ చూసి ఉండరేమో అనిపిస్తుంది, కానీ దీంట్లో పాటలన్నీ చాలా బాగుంటాయి. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట మనందరి కోసం. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయంటే ఈ సినిమాకి మాధవపేది సురేష్ గారికి నంది పురస్కారం కూడా వచ్చింది ఉత్తమ సంగీత దర్శకులుగా. మరి ఆ పాట ఇప్పుడు

నిజరి.

0: ఎంత బాగుంది కదా పాట. ఈ పాట వీడియోలో మీరు గమనిస్తే కృష్ణుడు అర్జునుడు పక్కపక్కన జుగల్బందీగా సాగుతూ ఉంటుంది, మధ్యలో నాట్యం చేస్తూ అద్భుతంగా ఉంటుంది ఈ పాట. మరి అందుకనే వారికి నంది పురస్కారం వచ్చింది మాదాపతి సురేష్ గారికి. మరి ఇది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో వినిపించాలనున్న సమయమేమో 11:59 అవుతుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 33 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు

0: అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ పద్మిని. కత్తి కంటే కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి తన రచనల ద్వారా సామాజిక చైతన్యానికి దారిచూపిన మహనీయులు వారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న సాహితీ లబ్ధ ప్రతిష్ఠులు డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి జయంతి. వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుందాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో.

0: ఆనందం చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు, వారి జయంతిని పురస్కరించుకొని. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1927 సంవత్సరంలో జన్మించారు భరద్వాజ్ గారు. నిరుపేద కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులపై తొలి పద్యాన్ని చెప్పారట 7 సంవత్సరాల వయసులోనే. ఆర్థిక పరిస్థితుల వల్ల 7వ తరగతిలోనే చదువు ఆగిపోయింది వారికి. కానీ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు అందుకున్నారు. 3 విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు భరద్వాజ్ గారు. అందుకనే వారు అపర సరస్వతీ పుత్రులు కూడా. ఆకలి బాధను మర్చిపోవడానికి అక్షరానికి దగ్గరయ్యారు. సమాజంలో మార్పు చైతన్యం కోసం 17వ ఏటనే కలం పట్టి రచన చేయడం ప్రారంభించారు. పాపం తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదుట భరద్వాజ్ గారికి. పండో నీళ్ళో ఏవో ఒకటి తాగి ఆకలి తీర్చుకొని మరోవైపు దొరికిన పుస్తకం అలా చదివేసేవారట. ఇంట్లోని కనీసం కరెంటు కూడా లేకపోతే పగలంతా దొరికిన పని చేస్తూ రాత్రి అయ్యేసరికి దగ్గరున్న గుడిలోకి వెళ్ళి కూర్చొని దీపం వెలుతురులో లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకాలన్నీ చదివేవారట. వారిని గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆనంద్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:15.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: డాక్టర్ రావూరి భరద్వాజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే పుస్తకాలంటే ఎంతో ఇష్టం, మరి గుడి దగ్గర ఉన్న దీపం వెలుతురులో లైబ్రరీ నుంచి అడిగి పుస్తకాలు తెచ్చుకొని చదివేసేవారని అనుకున్నాం కదా. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సాహిత్యాన్ని

నటన చేసిన ఆయనకి ఆకలి నా రచనలకు ప్రేరణ అనేవారు రావూరి భరద్వాజ్ గారు. 130కి పైగా గ్రంథాలు రాశారు. కథనాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, విజ్ఞాన శాస్త్రం, బాల సాహిత్యం, కథా సంపుటాలు, 5 రేడియో కథానికలు కూడా రాశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది మిమ్మల్ని అంటే కేవలం ఒక చిరునవ్వే సమాధానంగా చెప్పేసేవారట. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, వారు చదువుకున్నది కేవలం 7 నుండి 8 తరగతి వరకు, మధ్యలోనే వారు చదువు ఆపేశారు. కానీ ఇంత సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది అంటే ఒక్క నవ్వు. ఎంతో సాధారణంగా జీవితాన్ని గడిపారు రావూరి భరద్వాజ్ గారు. కొన్ని పత్రికల్లో పనిచేసి ఆ తర్వాత మన ఆకాశవాణితో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: షోక్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం అజయ్ అతుల్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ గారు జయంతిని పురస్కరించుకుని వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే భరద్వాజ గారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఆత్మీయ అనుబంధం ఉంది, మాట్లాడుకుందాం అన్నాను కదా. డాక్టర్ భరద్వాజ్ గారు 1959 నుండి 1987 సంవత్సరం వరకు, అంటే పదవీ విరమణ చేసే వరకు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంతో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. అవును, వారు కూడా ఇక్కడే పనిచేశారు. ఆయన ఏప్రిల్ 1959 ఆకాశవాణి హైదరాబాద్లో జూనియర్ స్క్రిప్ట్ రైటర్గా చేరారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలు, ఫీచర్లు, చిన్న కథలు, రేడియో నాటకాలు, రైతుల కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందారు భరద్వాజ్ గారు. అయితే ఆకాశవాణిలో ఉద్యోగిగా మాత్రమే కాదు, నిర్మాతగా, కొన్ని ప్రోగ్రామ్స్ని ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు భరద్వాజ్ గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రవ్వ శ్రీహరి గారు లాంటి ఎందరో గొప్ప సాహితీవేత్తలను ప్రోత్సహించి మార్గదర్శిగా నిలిచారు భరద్వాజ్ గారు. దిగ్గజ నటులైన అక్కినేని నాగేశ్వరరావు గారి వంటి సినీ ప్రముఖుల ఇంటర్వ్యూస్ను నిర్వహించారు. ఈ రోజుకి కూడా ఆ ఇంటర్వ్యూలు ఏఆర్ హైదరాబాద్ ఆర్కైవ్స్లో భద్రంగా ఆ నిధిలో పొందుపరచబడి ఉన్నాయి. మీకు వీలుంటే మీరు కూడా వినొచ్చు, అవి సామాజిక మాధ్యమంలో కూడా వీలుగా ఉన్నాయి. భరద్వాజ గారిది మరియు అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ ఎంత బాగుంటుందో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: రాజా చిత్రం నుండి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం అందించింది సామవేదం షణ్ముఖ శర్మ గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలుగు సినీ ప్రపంచంలో వ్యక్తుల అంతరంగాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన తొలి తెలుగు నవలగా పాకుడురాళ్లు ప్రశంసలు, ఎన్నో పురస్కారాలని అందుకుంది. మానవ భావోద్వేగాలే ప్రధాన అంశాలుగా కథలుగా రాసే భరద్వాజ గారి శైలి చాలా సరళమైంది. వీరి రచనల మీద 4 విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరిగాయంటే ఎంత అద్భుతం వారి సాహిత్యం. మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా వెళ్ళి, అంటే ఒక చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకొని వీల్ చైర్ మీద వెళ్ళి తన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు భరద్వాజ్ గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చదువు లేకపోయినా సమాజమే విశ్వవిద్యాలయంగా మలుచుకొని నాటి సామాజిక స్థితిగతులను, వాస్తవ పరిస్థితులను తన రచనల ద్వారా ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ్ గారు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక కాంతిపుంజం డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు. మరొకసారి వారిని ఆత్మీయంగా స్మరించుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,80,000 పంచాయతీల్లో

0: 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: पूरे इंडोनेशिया में ना केवल जकार्ता में एक उत्साह की लहर दौड़ रही है. हमारे प्यारे प्रधानमंत्री आ रहे हैं इंडोनेशिया, तैयारी पूरे जोर शोर से चल रही है. 200 वॉलंटियर हमारे इस कार्यक्रम में सहयोग कर रहे हैं जो बिन कम्युनिटी से आ रहे हैं अपना कल्चर डाइवर्सिटी दिखाने के लिए. इसके अलावा जकार्ता से बाहर से बहुत सारे सैकड़ों लोग आ रहे हैं, चाहे वो मेडान हो, बाली हो, सुराबाया हो या समारांग हो.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కు చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1,528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మంచులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి.

0: భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఇక ఎండలు తగ్గిపోయినట్టే, వర్షాలు వచ్చేసినట్టే అనే చెప్పుకోవాలి. చాలా చోట్ల విరివిగా వర్షం పడుతోంది. మరి వర్షాలు పడుతున్నప్పుడు ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి ఈ వాతావరణ మార్పుల వల్ల. కాస్త శ్రద్ధ వహిస్తే ఎలాంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాం, అనారోగ్యాల పాలవకుండా ఉంటాం. మరి ఈరోజు వర్షాకాలంలో వాడాల్సిన ఒక సూపర్ ఫుడ్, ఒక ఆహారం గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇది వాడతారు. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మరి ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? మీరు గుర్తుపడితే నాకు 0402324052 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

డ్రీమ్ చిత్ర నుండి రేవంత్ చిత్రాలు పెంచిన పాట విన్నారు. సంగీతం సాయి కార్తీక్, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి వర్షాకాలంలో వాడవలసిన ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా, మరి మీరే ఊహించాలి. ఎప్పట్లాగానే ఈ సూపర్ ఫుడ్ గురించి కొన్ని క్లూస్ ఇస్తాను మీకు, ఊహించే ప్రయత్నం చేయండి. ఇది భూమిలో పండుతుంది. అసలు మనం రోజు దీన్ని వాడకుండా ఉండనే ఉండం. మనం రోజు తాగే అందరికీ ఇష్టమైన ఒక లిక్విడ్ ద్రవ పదార్థంలో తప్పకుండా వేసుకుంటాం, మరింత రుచినిస్తుంది. అలాగే మన తెలుగువారి ఇంటి వంటకాల్లో అన్నిట్లోనూ కూడా

0: బాహుబలి చిత్రం నుండి రమ్యా బెహ్రా దీపు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టండి అంటే శ్రోతలు ఇదిగో మేము గుర్తుపట్టేశామంటూ చాలామంది స్పందించారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, బల్కంపేట నుండి రాము గారు, కేఎస్ఆర్ ఆంజనేయులు, రాజలక్ష్మి ప్రగతినగర్ నుండి, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ గారు, రేణుకా గోపరాజు కడప నుండి, జగదీష్ యూసఫ్గూడ నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే పోలిపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి కూడా మనకి గుర్తుపట్టి సందేశం పంపించారు. ఎస్, ఆ సూపర్ ఫుడ్ అల్లం. అల్లం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో. అసలు అల్లం అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఛాయ్, అల్లం ఛాయ్. అదే అదిరక్క ఛాయ్. అబ్బా, వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి టీలో మాత్రమే కాదు, అల్లం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవి ఏంటో చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:53 దాటి 22 సెకండ్లు. మరి అల్లం అందరికీ అందుబాటులో ఉండే వస్తువే. చిన్నప్పటి నుంచి మనం చిన్నతనం నుంచి కూడా వాడుతూనే ఉన్నాం. వీటిలో ఎన్నో ఆయుర్వేదిక లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జలుబు దగ్గు నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. అదే వేడి నీటిలో అల్లం కషాయం చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటున్నారు వైద్యులు. మరి తప్పకుండా అల్లం వాడకాన్ని ముఖ్యంగా ఈ వానాకాలంలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరేమంటారు?

0: దసరా చిత్రం నుండి రామ్ మిరియాలార్ది ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్ నారాయణ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 30 సెకండ్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

マヌジェネレンジェル。ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మేము రోజు తినే ఆహారంలో తప్పకుండా అల్లం వాడతాం. జీర్ణానికి జీర్ణం కావడానికి జలుబు దగ్గు దగ్గరికి రాకుండా ఉంటుంది అంటున్నారు. నిజామాబాద్ నుండి చంద్రశేఖర్ శర్మ గారు మనకి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం సుమతి గారు సందేశం పంపించారు. ఏంటంటున్నారంటే, మేము రోజు అల్లం చాయ తాగుతామండి, మాకు చాలా ఇష్టం. అల్లం ఎంతో ఆరోగ్య ప్రదాత, మరి అందుకనే కదా అల్లం అంటే ఒక సూపర్ ఫుడ్. దాని గురించి మన ఈట్ ఫిట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా వర్షాకాలం శీతాకాలం అంటే తప్పకుండా అందరూ తాగాల్సిందే అల్లం చాయ్. చాలామంది శ్రోతలు స్పందిస్తున్నారు, వారు ఏ విధంగా ఈ అల్లాన్ని వాడుతున్నారు, అల్లం చాయ్ ఇష్టపడుతున్నారని చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్ యూ మీ సందేశాలన్నిటికీ. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రానికి హరిహరన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన సాహితి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:04 దాటి 30 సెకండ్లు. మరి అల్లంలో జింజరాల్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకనే అది ఎలాంటి మనకి కడుపులో ఉబ్బరానైనా అజీర్తినైనా తగ్గిస్తుంది. ప్రయాణంలో ముఖ్యంగా బాగా అలసటగా అనిపించినప్పుడు ఒక అల్లం చాయ్ తాగండి. తాగితే ఎంత బాగుంటుంది కదా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది, గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది అంటున్నారు మన వైద్యులు. కనుక తప్పకుండా మనకు అందుబాటులో ఉన్న ఈ సూపర్ ఫుడ్ని మర్చిపోకుండా వాడండి. బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకలిని నియంత్రిస్తుందిట, కానీ తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎప్పుడైనా ఏం తిన్నా ఒకటే సూత్రం, మితం హితం. ఏదైనా ఆరోగ్యం తగిన పాళ్ళలో తీసుకుంటే అందరికీ ఆరోగ్యం. సో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే ఫిట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఇష్టమైన షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో ఈరోజు 9 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు.

0: స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మొదట మెహదీపట్నం డివిజన్లోని అయోధ్యానగర్ బస్తీని సందర్శించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం మల్లేపల్లి డివిజన్ పరిధిలోని సీతారాంబాగ్ బస్తీలో పర్యటించి రామ్లీలా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మరో ఓపెన్ జిమ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆసిఫ్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ది శాఖ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్ర నిధుల మంజూరు, వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముంబైలోని శ్రీ సిద్ది వినాయక గణపతి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం తన సతీమణి జానకి శుక్లాతో కలిసి దాదర్లో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లిన గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ నెల 25న ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు, అలాగే జూలై 20 నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం విజయ్ విహార్లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యతా లోపాల వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, అక్కడ నీటిని నిల్వ చేయలేకపోవడం వల్లే కన్నెపల్లి పంపింగ్ సాధ్యం కావడం లేదన్నారు. జోర్ధాన్లో జరగనున్న ఆసియాన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి అభినందించారు. వరి పంట సాగు కంటే ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా లాభాలుంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన రైతు లకావత్ రాములు నాయక్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: మేము ఆయిల్ ఫామ్ సాగు చేస్తా ఉన్నాం. మొత్తం 6 ఎకరాలు నాటుకున్నాం, 300 చెట్లు. వరి పొలానికి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ కు సంబంధాలు చూసుకున్నట్టయితే మనకు వరి కంటే లాభాలు దీంట్లో ఉన్నాయి. మొదటి క్రాప్ కు మాకు 3 క్వింటల్ 15 కిలోలు వచ్చింది. దీనికి తుఫాన్ వచ్చిన ఏం కాదు, చీడపీడ రాదు, ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఇది చాలా బాగుంది.
0: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నేరాల నివారణే ధ్యేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. చేవెళ్ల జోన్ పరిధిలోని యజమానులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫిటోజీని భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కుమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా

0: జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరుగా కురుస్తాయని తెలిపింది. తొలకరి వర్షాలకే ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా బెజ్జూరు మండలంలోని సుస్మిర్ వాగు ఉరకలెత్తడంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లా అంతటా సగటున 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపాధి హామీ పథకం కింద పెంచిన 125 పని దినాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పథకం కింద చేపట్టే పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 4వ జిల్లా స్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా చురుగ్గా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1460 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 98.82% 8 రేషన్ ఫారాల పంపిణీ, 11.85% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 7 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫేజ్ 2 మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి మేడబోయిన నాగరాజు తెలిపారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలలో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో ఈ జిమ్ను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ, వాయిదాల చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మన స్త్రీనిధి అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చిందని వరంగల్ జిల్లా స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ సైదిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి సేవల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని, రుణాల పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి ఈరోజు ఆదివారం అంటే ఎప్పటిలాగా రెగ్యులర్గా కాకుండా ఈరోజు షో టైం కాస్త భిన్నంగా ఉండబోతోంది. అప్పుడే శ్రోతలందరూ మేము షో టైంకి సిద్ధం మేడం గారు అంటూ చాలా సందేశాలు వచ్చేసాయి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైంని ప్రారంభం చేసుకుందాం. ఈరోజు షో టైంలో నేను రోజు అడిగేలాగా కొన్ని సినిమా ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇలాంటివి అడగబోవటం లేదు. కాస్త సరదాగా, కాస్త మరింత ఫన్గా కొన్ని సరదైన ప్రశ్నలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేసుకుందాం మన షో టైం. మరి షో టైంలో మొదటిగా వస్తున్న ప్రశ్ననే కన్నా ఒక సరదైన విషయం అనే చెప్పచ్చు. ఏంటంటే, మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా రేడియో కార్యక్రమం, ఏదైనా మీకు నచ్చిన రేడియో కార్యక్రమం చేయమని అడిగితే మీరు ఏ కార్యక్రమం చేస్తారు? ప్రశ్న ఏంటంటే, మళ్ళీ మరొకసారి చెప్తాను, మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా ఏదైనా సరదాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించమంటే మీకు ఇష్టమైన రేడియో కార్యక్రమం ఏం చేస్తారు? నాకు మెసేజ్ చేయండి 0402324852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈ పాట ఎంత స్పీడ్గా ఉందో, శ్రోతలు అంత స్పీడ్గా నాకు సందేశాలు పంపించారు. కొదమసింహం చిత్రం నుండి మనోజ్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి అసలు ఈ ప్రశ్న అడగడానికి వెనుక ఒక చిన్న గమ్మత్తైన అర్థం కూడా ఉంది. శ్రోతలు ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఫాలో అవుతున్నారో కూడా తెలిసిపోతుంది ఈ ప్రశ్న. మరి మీరు ఒక్కరోజు ఆర్జేగా మీకు ఏదైనా కార్యక్రమం చేసే అవకాశం వస్తే మీరు ఏ ప్రోగ్రాం చేస్తారని అని అడిగాను. అబ్బా ఎన్ని సమాధానాలు, ఎంత వైవిధ్యంగా పంపించారో. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, నేను అన్ని పాత పాటలే ప్లే చేస్తాను మేడం అంటున్నారు. మరి సమాధానం చైతన్య స్ఫూర్తి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వస్తే నేను చేస్తానంటున్నారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, నేనైతే షో టైం చేస్తానంటున్నారు. యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ గారు, అసలు ఒక విషయం తెలుసా, ఎంతమంది షో టైంని ఇష్టపడుతున్నారు, షో టైం కార్యక్రమం నిర్వహిస్తామంటూ చాలా సందేశాలు వచ్చాయి. మరి చింత శ్రీనివాస్ షాపల్ నుండి నేను వార్తలు చదువుతానంటున్నారు. ఇక పద్మావతి కిస్మత్పూర్ నుండి నేను కూడా షో టైం నిర్వహిస్తాను మేడం అంటున్నారు. జగదీష్ యూసఫ్ కూడా నుంచి షో టైం అంటున్నారు. నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తాను నేను నిర్వహించే కార్యక్రమాలు అంటున్నారు. దొండంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుండి, ఇక మనకి పోలేపల్లి శ్రీనివాస్ గారు రాస్తున్నారు, నాకు కూడా షో టైం అంటే ఇష్టం, మంచి మంచి పాటలు వినిపిస్తూ షో టైం నిర్వహిస్తానంటున్నారు. ఎవరైనా ఒక స్వతంత్ర సమరయోధ గురించి చెప్తానంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు నాకు అవకాశం వస్తాయి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నాకు బాతాకాని అంటే చాలా ఇష్టం, నేను బాతాకాని నిర్వహిస్తానంటున్నారు. సూపర్ అండి. మరి నాగనాథ్ గుప్తా గారేమో ఒక గమ్మత్తైన సందేశం రాశారు. మా వల్ల కాదమ్మా, మైక్ ముందు మాట్లాడడం అంటే సాధ్యమైన పని కాదు, ధారాళంగా మాట్లాడే సత్తా ఉండాలి అంటున్నారు. అలా ఏం కాదండి, సరదాగా ఇది ఒక సరదా అయిన ప్రశ్న కాబట్టి. షో టైం నిర్వహిస్తానంటున్నారు మాధురి మునగపాటి, ఎక్కడి నుంచో రాయలేదు. ఇక కల్వకుర్తి నుండి నేదునూరి కళ్యాణాచారిగా రాస్తున్నారు, ఒక్కరోజు ఆర్జేగా పనిచేసే అవకాశం వస్తే నేను షో టైం నిర్వహిస్తానంటున్నారు. అదే మా సమాధానం అంటున్నారు. ఎవరు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి, జనరంజని మీరు కోరిన పాటలు అలనాటి మధురాలను వినిపిస్తానంటున్నారు పానుగండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నల్లగండ నుండి రాస్తున్నారు. నాకు గుర్తుకొస్తున్నాయంటే చాలా ఇష్టం, నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటున్నారు. యలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి, ఇక షో టైం నాకు చాలా ఇష్టం, అదే నిర్వహిస్తానంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు, మరి నెమ్మార్ నుండి పున్నా వెంకటేశం గారు కూడా ఏం రాశారంటే, షో టైం చేయాలని ఉంది కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మేడం, గుర్తుకొస్తున్నాయి నిర్వహిస్తానంటున్నారు. మరి ఇంకా పోలుడని సందేశాలు ఉన్నాయి, అన్నీ చూద్దాం, మాట్లాడుకుందాం. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ సందేశం పంపించకండి, అలా పంపిస్తే మీ సందేశం కిందకు వెళ్ళిపోతుంది. మరిన్ని ఎవరెవరు ఏ కార్యక్రమాలను ఇష్టపడుతున్నారో, ఏ కార్యక్రమం చేస్తారో మరిన్ని మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరింకా చాలామంది శ్రోతలు సందేశాలు పంపించారు. మీకు అవకాశం వస్తే మీరు ఏ కార్యక్రమం నిర్వహిస్తారు అంటే, శ్రోతలు ఫోన్ ద్వారా పాటలు కోరుకునే రికార్డెడ్ జనరంజని నిర్వహిస్తారంటున్నారు. ఎవరు? అప్పల్ రాజు గారు.

పెడన్ నుండి. ఇక మనకి మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకి సందేశం పంపించారు, మేడం గారు నాకు షో టైం ఇష్టం, నేనైతే షో టైం చేస్తానంటున్నారు. ఇంకా మహబూబ్ నగర్ జిల్లా నుండి మెర్సీ రోజా వాళ్ళు మనకు సందేశం పంపించారు, మాకు కూడా షో టైం ఇష్టం, దానికి సంబంధించిన మంచి పాటలు వినిపిస్తామంటున్నారు. ప్రగతి నగర్ నుండి సందేశం పంపించారు, నాకు ఇష్టమైన పాటలు మన జనరంజన్లో వినిపిస్తానంటున్నారు, షో టైం చేస్తాను, తక్కువ పాటలు ఎక్కువ ప్రశ్నలతో అంటున్నారు. ఆర్జే కాళ్లతో షో టైం అంటూ కాళ్ళు శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మనకు సందేశం పంపించారు. ఇక చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి ఏం పంపించారంటే, ఇష్టమైన పాటలు వినిపిస్తాను, జనరంజన్లో ఆపాతి మధురాలు వినిపిస్తానంటున్నారు. నేను ఒకరోజు ఆర్జే అయితే మొత్తం హలో ఎఫ్ఎం ప్రోగ్రామే చేస్తానంటున్నారు. ఎలా కుదురుతుందండి మొత్తం హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. రంజిత్ సంధ్య కుబేర్ నుండి మనకు సందేశం పంపించారు, నేను షో టైం జనరంజని కార్యక్రమాలను ఇష్టపడతాను, అవే చేయడానికి అవకాశం వస్తే నేను అవే చేస్తానంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత. మరి బెల్లంపల్లి కాల్టెక్స్ నుండి సంతోష్ కుమార్ గారు రాస్తున్నారు, మధుర జ్ఞాపకాలు అంటే పాత జ్ఞాపకాలను ప్రసారం చేసే ఒక కార్యక్రమం నేను నిర్వహించే ప్రయత్నం చేస్తానంటున్నారు, కాస్త డిఫరెంట్గా ఉంటుంది, వైవిధ్యభరితంగా ఉంటుందంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక రేడియో సంక్షిప్త శబ్ద చిత్రాన్ని ప్రసారం చేస్తాను, నాకు అవకాశం వస్తే అంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఇష్టపడతాను, అదే కండక్ట్ చేస్తానంటున్నారు. కాశీబుగ్గ నుండి రామచంద్రం గారు. ఇక భాగ్లింగంపల్లి నుండి నేను ఒక కొత్త షో పేరు పెడతానండి, బోర్ కొట్టనివ్వం బాస్ట్, ప్రతిరోజు కొత్త ఛాలెంజ్, కొత్త నవ్వులు, అలాంటి కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. వావ్, బాగుందండి ఐడియా. మోహన్ గారు భాగ్లింగంపల్లి నుండి రాశారు. ఇక జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు వెల్లూరు నుండి అందరూ పంపించిన వాట్సాప్ చదివి మంచి పాటలు వేస్తానంటున్నారు. మరి ఆళ్లగడ్డ నుండి పాలెం పోలే గారు రాస్తున్నారు, నాకు షో టైం అంటే చాలా ఇష్టం అండి, నేను షో టైంలో షో టైమే నిర్వహిస్తానంటున్నారు. మీ వివిధ భారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలు బాగుంటాయండి, ఏ కార్యక్రమం అయినా పర్వాలేదు నిర్వహిస్తానంటున్నారు. చోడవరపు విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుండి. ఇక వెంకటేష్ నందిపేట నుండి రాస్తున్నారు, నాకు నచ్చింది రేడియో కార్యక్రమంలో వార్తలు, వార్తలు చదివే అవకాశం వస్తే నేను తప్పకుండా చదువుతానంటున్నారు. పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు ఏనుగల నుండి, నేనైతే కథానికలు నాటికలు ఇష్టపడతానండి అంటున్నారు. వెరీ గుడ్ అండి. మరి మనకి సందేశం పంపించారు, మంచి పాత పాటలు వినిపిస్తానన్నారు రమణి సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి. ఇక తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి బ్రహ్మచారి గారు, చిలకమరి ఉపేంద్రాచారి, మాకు చైతన్య స్ఫూర్తి అంటే ఇష్టం, ఒకరోజు అవకాశం వస్తే తప్పకుండా మంచి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. పెదంబర్పేట్ గుండు అంబదాస్ గారు సందేశం పంపించారు, జనరంజని కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వస్తే చేస్తానంటున్నారు, అలాగే షో టైం చాలా ఇష్టం అంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుండి. ఇంకా చాలామంది సందేశాలు వచ్చాయి, చదువుదాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లారీ డ్రైవర్ చిత్రం నుండి ఎస్ జానకి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, రచన జొన్నవిత్తుల. షో టైం కార్యక్రమం వింటున్నారు. ప్రశ్న చాలా బాగుంది మేడం అంటున్నారు. మరి సండే ఫండే కదండి, రోజు కన్నా కాస్త డిఫరెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే అసలు మీరు ఏ కార్యక్రమాలు వింటున్నారు, మీకు ఏవి ఇష్టమో తెలుసుకోవడానికి కూడా ఈ ప్రశ్న మాకు ఎంత బాగుంటుంది అనిపించింది. మరి ఇక్కడ భువనగిరి అర్బన్ కాలనీ నుండి కూడా యాదగిరి శాంత రాస్తున్నారు. నాకు జనరంజన్ అంటే చాలా ఇష్టం, నేను జనరంజన్ని నిర్వహిస్తాను అంటున్నారు. అలాగే షో టైంలో ప్రశ్నలు అడుగుతాను అంటున్నారు. నిజాంపేట నుండి గణేష్ వేదవతి గారు మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తానంటున్నారు. శ్రీకాకుళం నుండి భాస్కర్ గారు, ఇక నాకు గుర్తుకొస్తున్నాయంటే చాలా ఇష్టం అండి, అదే నిర్వహిస్తానంటున్నారు. అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి, ఉదయం జనరంజన్ కార్యక్రమం మాకు చాలా ఇష్టం అండి అంటున్నారు, అదే నిర్వహిస్తానని. కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి రాశారు, నాకు గుర్తుకొస్తున్నా ఇష్టం అదే చేస్తానంటున్నారు. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, మాకు షో టైం అంటే చాలా ఇష్టం, మంచి మంచి ప్రశ్నలు అడుగుతాను అంటున్నారు. ఇక షో టైమే అడుగుతాం మేడం అంటున్నారు. జయరామ్ రాధా కొడుమూర్ కర్నూలు జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. మేము కూడా షో టైమే మాకు ఇష్టం అంటున్నారు. రాము బల్కంపేట నుండి, హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. కానుగోలు గోపాల్ గారు భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల నుండి మనకు సందేశం పంపించారు. ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఇది ఆ ప్రశ్నకు సంబంధించి. మరి రెండవ ప్రశ్న, ఇది కూడా కొంచెం సరదా అయిన ప్రశ్నే, మీరు కూడా సరదాగానే సమాధానం చెప్పండి. మాయాబజార్ సినిమా గుర్తుంది కదా అందరికీ, ఘటోత్కచుడిగా రంగారావు గారు వస్తువులన్నింటినీ మాయం చేసేస్తూ ఉంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, చిలిపిగా ఒకవేళ మీకు అలాంటి పవర్ వస్తే మీ ఇంట్లో ఏ వస్తువుని మాయం చేస్తారు? మరి నేను ముందుగా నేను చెప్తాను, ఒకవేళ నేను ఘటోత్కచుడు, నాకు అలాంటి అవకాశం వచ్చి వస్తువు మాయం చేయాలి అంటే నేను మాయం చేసేది టెలిఫోన్, ఫోన్ని మాయం చేస్తాను. ఎందుకంటే ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు, అంటే ఎన్నో యూజెస్ ఉన్నాయి, కానీ ఫోన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను మాయం చేసి, అప్పుడు మళ్ళీ నా అవసరానికి తీసుకుంటాను. మరి మీరు ఇలాగా ఏదైనా మీకు అలాంటి మాయ చేసే అవకాశం వస్తే మీరు అలాంటిది ఏం చేస్తారు, నాకు సందేశం పంపించండి. 0402324589052 ఈ నంబర్కి.

శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరామూర్తి గారు. షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను సరదాగా ఒక ప్రశ్న అడిగాను, మీకు ఇంట్లో వస్తువులు మాయం చేసే అవకాశం వస్తే ఏం చేస్తారంటే, నేను ఊహించాను మీరు ఇలాంటి సమాధానాలు పంపిస్తారని. అసలు ఎంతమంది రాశారు తెలుసా? రమణీ సుబ్బారావు గారు రాస్తున్నారు, నేను టీవీని మాయం చేసేస్తాను, ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు సికింద్రాబాద్ నుండి. ఇక నేనైతే ఛానల్ మార్చకుండా రిమోట్ కంట్రోల్ని మాయం చేస్తానంటున్నారు యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య గారు. వీలున్నంతగా సోషల్ మీడియాని మాయం చేస్తానండి, ప్రశాంతంగా ఉంటుందంటున్నారు జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి. అలాంటి అవకాశం రావాలే కానీ నేను ఏం చేస్తాను, ఏమైనా చేయొచ్చు అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు. ఇక నార్కెట్పల్లి మండలం నెమ్మాని నుండి మనకి పున్నా వెంకటేశం గారు పంపించారు. అయ్యో బాబోయ్, నేనైతే టెలివిజన్ మాయం చేసేస్తానండి, సీరియల్స్ తోటి మా లేడీస్తో తలకాయన పుస్తుంది అంటున్నారు. హేమలత గారు వింటున్నారు మరి మీ సందేశాన్ని. నాలోని ఈర్ష ద్వేషం మొత్తం స్వార్థం అంతా మాయం చేస్తానంటున్నారు పానుగంటి రవిగౌడ్ గారు బిహెచ్ఎల్ నల్లగండ్ల నుండి. ముందుగా స్మార్ట్ ఫోన్ కనిపించకుండా ఉంచేస్తానంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు. నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. ఉమ్మడి నుండి మనకు సందేశం పంపించారు. టీవీని మాయం చేస్తానంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి. నేను కూడా టీవీని మాయం చేస్తానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత గారు. ఇక టీవీని చాలామంది మాయం చేస్తానంటున్నారు, మరి అవినీతిని మాయం చేస్తానంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. టీవీని మాయం చేస్తానని మనకు సందేశం పంపించారు పెద్దంబరపేట నుండి గుండు అమ్మదాస్ గారు. అలాగే యలగందుల మార్కండేయ, లక్ష్మీ, భూదేవన్ పోచంపల్లి నుండి. ఇదే సందేశాన్ని మనకి ఆళ్లగడ్డ నుండి పాలెం పోలయ్య గారు పంపించారు. అంటే మీ అందరూ టీవీ చూడరా, ఇంట్లో టీవీని టీవీ మీకు అంత ఇబ్బంది పెడుతుందా, ఇవన్నీ సందేశాలు చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. ఇక చక్కెరను మాయం చేస్తానంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ గారు. అమ్మో, చక్కెర మాయం చేస్తే ఎలా అండి, స్వీట్లు ఎలా తింటారు ఇష్టపడిన ఇష్టమైన వాళ్ళందరూ. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు ఏం చేస్తారు, ఏదో సందేశం పంపించారు క్లియర్గా లేదు. ఇక మా అబ్బాయి కూడా ఎప్పుడు ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు, నేను ఫోన్ లాక్కొని ఫోన్ మాయం చేస్తానంటున్నారు అప్పలరాజ్ గారు పెడన్ నుండి. మరి వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు కూడా టీవీని మాయం చేస్తానండి, పిల్లలకి టీవీ అందకుండా కొన్ని రోజులు దూరంగా పెడతానంటున్నారు. నేను కూడా టీవీనే మాయం చేస్తాను మేడం, ఎందుకంటే రేడియోయే బాగుంటుంది కదా, టీవీలో ఏముంటుంది, రేడియో వింటే హాయిగా ఉంటుంది అంటున్నారు. వా ఎంత బాగుందండి మీ సందేశం. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ గారు అంత గారు సందేశం పంపించారు. అలాగే

నాకు మా ఆయన చేసే శక్తి వస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని మాయం చేస్తానంటున్నారు మోహన్ గారు భాగ్లింగంపల్లి నుండి. వెరీ నైస్ అండి, చాలా మంచి సమాధానం. ప్లాస్టిక్ కవర్లు మాయం చేస్తానంటున్నారు ఫ్యూచర్ సిటీ కడతాల్ నుండి కానుగల గోపాల్ గారు. ఇక టెలివిజన్ మాయం చేస్తానంటున్నారు ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. చాలామంది సెల్ ఫోన్ మాయం చేస్తానంటున్నారు, టీవీని మాయం చేస్తానంటున్నారు. మరి వేముల నరసింహరావు గారు మనకు సందేశం పంపించారు, వాయు కాలుష్యానికి దూరం అవుతున్న పెట్రోల్తో నడిచే వాహనాలు మాయం చేస్తానంటున్నారు. మంచి ఉద్దేశం సార్, కానీ మనకు అలాంటి అదృశ్య శక్తులు రావాలి కదా. ఇక మేమైతే టీవీని దూరం పెట్టేస్తామంటున్నారు. ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల. ఇంకా నేనైతే పిల్లలకి ఫోన్ కనిపించకుండా ఉంచుతానంటున్నారు గణేష్ వేదవతి నిజాంపేట్ నుండి. ఇక మ్యాజిక్ ట్రిక్ అంటూ వస్తే నేను అందరిలోని ఉన్న దుఃఖాన్ని మాయం చేస్తానంటున్నారు హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి. నేనైతే టీవీని మాయం చేస్తాను, వాహనాల నుండి వచ్చే పొగని కూడా మాయం చేస్తానంటున్నారు మనకి అరుణ గారు సందేశం పంపించారు. నెట్ని పక్కకు పెట్టేస్తానంటున్నారు. మరి నెట్ పక్కకు పెట్టేస్తే రేడియో ప్రోగ్రామ్స్ ఎలా వింటారు మీరు? ఇది కొంచెం కష్టమైన సమాధానమే. నేనైతే సినిమా థియేటర్స్ని పక్కన పెట్టి అందరూ హాయిగా రేడియో వింటూ మంచి పాటలు వినేలా చేస్తానంటున్నారు వెల్లుల్లి నుండి జాప భూమేశ్వర్ గారు. చాలా చాలా అద్భుతమైన సందేశాలు పంపించారు. మీ అందరి సందేశాలకి షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వేరిన ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇది ఇవాళ షో టైం. కాస్త భిన్నంగా రోజులా కాకుండా మీలో సరదాగా మీరు ఆలోచించే విధానాన్ని తెలుసుకోవాలని ఈ రెండు ప్రశ్నలు అడగడం జరిగింది. మరిన్ని మంచి ప్రశ్నలు ఇలాగే మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ధీశాలిగా మారిన ఒక శక్తిశీలి గురించి ఈరోజు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: final with a victory over the West Indies in the semi-finals, while England defeated South Africa on Thursday to register their sixth consecutive win and book a place in the championship decider. And in the FIFA World Cup, France booked their place in the quarterfinals with a hard-fought 1-0 victory over Paraguay in the round of 16 at Philadelphia. Captain Kylian Mbappe scored the only goal of the match from the penalty spot in the 70th minute after video assistant referee VAR awarded France a spot kick. France will now face Morocco in the quarterfinals. And now before we end the bulletin, the headlines once again. Government withdraws emergency curbs on natural gas supplies following resumption of LNG shipments through Strait of Hormuz. Union Minister of Rural Development Shivraj Singh Chauhan releases 25,000 crore rupees assistance to states under Vikasit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Act. Centre orders Meta to remove child abuse ads from Instagram, seeks reply in 7 days. Renowned Pandwani singer of Chhattisgarh, Tijan Bai, passes away. President, Vice President and Prime Minister express grief over her demise. IMD issues red alert for very heavy rainfall over Gujarat, Konkan, Goa, Central Maharashtra and Odisha today. And in ICC Women's T20 World Cup Finals, England to face Australia in London this evening. And with that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 18 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఎలా సాగుతోంది మీ ఆదివారం? హాయిగా ఆనందంగా సాగుతోంది అనుకుంటున్నాను. మరి శక్తిశీలి కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఇందాక చెప్పాను కదా ఒక ధీశాలి గురించి ఈనాటి మన శక్తిశీలి అని. కొంతమంది కష్టమైన పరిస్థితులను చూసి వెనుకడుగు వేస్తారు, మరి కొంతమంది మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకొని మనం ఏం చేయవచ్చు, ఏం సాధించవచ్చు అలాంటి పరిస్థితుల నుండి కూడా అని ఆలోచిస్తారు. సరిగ్గా ఇలాగే ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకొని శివంగిలా ముందుకు దూకిన ఒక ధీశాలి, ఒక షీరో కథ మన శక్తిశీల్లో. మరి ఎవరు, ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సీతారామం చిత్రం నుండి ఎస్పీ చరణ్ రమ్య బెహరాలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:21. మరి ఎవరు ఆ షీరో, ఎవరు ఆ ధీసాలి, ఆ కథ ఏంటి చెప్తానన్నాను కదా. గజనీ సినిమా గుర్తుందా? గజనీ సినిమాలో హీరోయిన్ పిల్లల్ని అక్రమ రవాణా చేస్తుంటే కాపాడుతుంది. ఆ గుర్తొచ్చింది పద్మిని. కానీ ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా? చెప్తాను, దాని గురించి కాస్త వివరంగా చెప్తాను. ఎందుకంటే మన శక్తిశీలి కూడా అలాంటి ధీశాలి, అలాంటి శివంగే కాబట్టి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ ధీశాలి ఎందుకు, ఎవరిని ఎలా కాపాడింది చెప్తానన్నాను కదా. ప్రపంచంలో వేలాది లక్షలాది పిల్లలు మాయమైపోతున్నారు ప్రతిరోజు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ బాధాకరమైన విషయం ఉంది. అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి అవుతున్నారు ఈ పిల్లలు. అలాంటి వందల మంది పిల్లల్ని శక్తిగా, కాళికలా కాపాడిన ధీర వనిత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చందనా సిన్హా. వారి ధీశాలి, వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీలిలో.

పుష్ప 2 చిత్రం నుండి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాలో పాటలాగే అపర కాళికలా విరుచుకుపడింది. పిల్లల్ని ఎత్తుకుపోతున్న, అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళందరి మీద శ్రీమతి చందనా సిన్హా. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్కి చెందిన చందన చిన్నతనంలో చూసిన ఒక టీవీ కార్యక్రమం, తాను చూసిన టీవీ కార్యక్రమం వల్ల తాను పోలీస్ ఇన్స్పెక్టర్గా అవడానికి ప్రేరణ కలిగించిందంటారు చందన కొన్ని ఇంటర్వ్యూస్లో. 2010 ఆర్పీఎఫ్లో పోలీస్గా చేరారు చందన. అయితే నువ్వు మహిళవి, ఫీల్డ్ వర్క్కి పనికిరావు అంటూ అవహేళన చేసిన ఎన్నో సవాళ్ళని ఓర్చుకున్నారు, ధీసాలిగా నిలిచారు. మరి ఆవిడ ప్రయాణం ఎలా సాగిందో చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గేమ్ చేంజర్ చిత్రం నుండి దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 31 నిమిషాలు దాటి 16 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇన్స్పెక్టర్, ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలా కాపాడారు? ఫీల్డ్ వర్క్ వద్దు, అందరూ అవహేళన చేశారు. అయినా సరే ఆవిడ ఏం చేశారంటే, ఆపరేషన్ నన్హే ఫరిష్తే అనే ఒక మిషన్ని ప్రారంభించారు. ఆవిడే దానికి ఆధిపత్యం వహిస్తూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కానే కాదు, ఏకంగా 1500 మంది పిల్లల్ని అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి కాపాడి ఈరోజు దేశం గర్వించదగ్గ అతి విశిష్ట రైల్ సేవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఈ సినిమాల్లోలాగా ఇలా వెళ్ళి సడన్గా కాపాడడం అట్లా కాదు కదా. ఈ కాపాడడం, ఈ రక్షణ కల్పించడంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు చందనా సిన్హా. అయితే ఈ ఆపరేషన్ రన్హే ఫరిష్తే మిషన్లో ఏం జరుగుతుందంటే, ఈ తప్పిపోయిన, అక్రమంగా తీసుకెళ్తున్న పిల్లలందరినీ గుర్తిస్తారు ముందుగా. ఆ గుర్తించడం ఎలా జరుగుతుంది, దాంట్లో ఎదుర్కొనే సవాళ్ళని చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అమరన్ చిత్రం నుండి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అధికారినిగా ఆపరేషన్ నన్హే ఫరిష్తే నిర్వహిస్తున్నారు శ్రీమతి చందన. ఈ మిషన్లో తప్పిపోయిన అక్రమంగా తీసుకెళ్తున్న పిల్లల్ని గుర్తించడం అన్నిటికన్నా పెద్ద సవాల్ అంటున్నారు చందన. దానికోసం వాళ్ళు సాధారణ ప్రయాణికుల అంటే ట్రైన్లో సాధారణ ప్రయాణికుల ట్రైన్లో రైల్వే స్టేషన్స్లో 10 గంటలకు పైగా ప్రయాణిస్తారట రోజు. నిశితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ నిజం తెలియదుట. వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకుంటూ ఎవరైతే ఈ పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారో, అక్రమ రవాణా చేస్తున్నారని వాళ్ళు పరిశీలించి నిజం తెలుసుకుంటారు. ఇది ఎంతో రిస్క్తో కూడిన మిషన్ అని శ్రీమతి చందన చెప్తున్నారు. ఎందుకంటే ఎందరో గ్యాంగ్స్, ఎందరో రౌడీల్ని ఎదుర్కొని వాళ్ళ నుండి పిల్లల్ని కాపాడడం అంటే అంత ఆషామాషి విషయమేం కాదు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం 2025వ సంవత్సరంలో 1032 మంది పిల్లల్ని ఈ అక్రమ రవాణా నుండి రక్షించారట ఈ నన్హే ఫరిష్తే ఆపరేషన్ పరంగా శ్రీమతి చందనా సిన్హా. అసలు వింటుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు గగ్గురు పొరుస్తూ ఉంటుంది. అమ్మో అనిపిస్తుంది కదా. మరి ఇంకా పోలడన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ మిషన్లో ఏం చేస్తారు, చందనా సిన్హా ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా చెప్తాను.

ఓజీ చిత్రం నుండి శృతి రంజని ఆలపించిన పాట విన్నారు. రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం ఎస్ఎస్ తమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:43 దాటి 22 సెకండ్లు. మరి ఆపరేషన్ నన్హే ఫరిష్తే మిషన్లో

0: కార్యక్రమం వింటున్నాను. స్టూడియోలో సమయం 2:43 దాటి 22 సెకండ్లు. మరి ఆపరేషన్ నన్హే ఫరిస్తే మిషన్లో అలా కాపాడిన పిల్లలు వారిని ఏం చేస్తున్నారు ఆ విషయాలు చెప్తానన్నాను కదా. ఆపరేషన్ నన్హే ఫరిస్తే మిషన్లో కాపాడిన పిల్లల్లో ముందుగా చూస్తే ఎక్కువగా దాదాపు 13 నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారట. అందులో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా జాలిస్తుంది అంటారు చందన. ఎందుకంటే భయం భయంగా చూస్తూ ఎవరు సహాయం చేస్తారా, ఎవరు వస్తారా అని బేలగా ఎదురు చూసే ఎందరో పిల్లలకి రక్షణ కవచంలా నిలిచి వారిని కాపాడారు శ్రీమతి చందనా సిన్హా. తలుచుకుంటేనే బాబోయ్ అనిపిస్తోంది కదా. రక్షించిన పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకి అప్పగించినప్పుడు పొందే ఆనందం చెప్పలేంది అంటారు ఇన్స్పెక్టర్ చందన.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

భాగ్మతి చిత్రానికి శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం వేసిస్తామన్ రచన శ్రీజో. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు అందరి తల్లిదండ్రులకి. మన ఇళ్లలో పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి, వారితో సమయం గడుపుతూ ప్రేమగా ఉండాలి. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ మన దృష్టి పిల్లలపై ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి చిన్నతనం నుండే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పి అవగాహన కల్పించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకుండా సహాయం కోసం అడగాలి అని ఆడపిల్లలకి నేర్పించాలి చిన్నతనం నుండే, స్కూల్కి వెళ్ళే టైం నుండే అంటున్నారు. ఇది మనందరి బాధ్యత, నిజమే కదా? మరి వారు కూడా, అంటే చందనా సిన్హా కూడా వారి 11 ఏళ్ల అమ్మాయికి ఇదే నేర్పిస్తానంటున్నారు. ఇదే మనందరినీ కూడా అవలంబించమని చెప్తున్నారు.

ఎనిమిది వసంతాలు చిత్రానికి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్, రచన వనమాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:54 దాటి 12 సెకండ్లు. చేసే పని పట్ల అంకితభావం, నిబద్ధతకి మారు పేరుగా ధీశాలిగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఇన్స్పెక్టర్ చందనా సిన్హా. వారి సేవ మానవత్వం సమాజానికి ఆదర్శం. ఇన్స్పెక్టర్ చందనా సిన్హాలాగే ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళా మూర్తి ఒక శక్తిశీలి కావాలి. ఇది ఈనాటి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో కలుస్తుంది. మీ రేడియో నేస్తం పద్మిని, నమస్కారం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమంలో మంచి విషయాలు తెలియజేశారంటూ చాలామంది శ్రోతలు ఆత్మీయంగా సందేశం పంపించారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తోంది మీ పద్మిని.

0: शिशापति महाराज अग्निमित
1: रमन वन उत्सव में पधार।

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 5 o'clock కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఒకటవ ఫేజ్ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు. హైదరాబాద్ నగరంలోని అర్హులైన పేదల కోసం మరో 100,000 నూతన గృహాలను నిర్మించేందుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్టంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రముఖ సాంస్కృతిక సాహిత్య సంస్థ వాగ్ధార ఆధ్వర్యంలో ముంబైలో ఈరోజు నిర్వహించిన వాగ్ధార భారత్ ఎక్స్ప్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఫ్రాన్స్ జట్టు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా స్టేడియంలో ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో పరాగ్వేను ఓడించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ 70వ నిమిషంలో ఏకైక గోల్ చేసి తన జట్టును గెలిపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే నాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. అసలే వర్షం వస్తుంది, నిజంగానే చేతిలో హాట్ హాట్ చాయ్ కప్పు పట్టుకొని ఉంటే ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా 102.8 MHz పై చాయ్తో హాయ్ కబుర్లు వినాల్సిందే. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ ఈ 1 hour ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. సండే ఎండింగ్లో ఉందని సాడ్ మూడ్లోకి వెళ్ళకండి. విత్ భారతి 102.8 FM లో ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్టింగ్లోనే ఉందని ఫన్ మూడ్లోకి రండి. ఇవాళ స్పెషాలిటీస్ గురించే కాకుండా వేరే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లు, మీకు మంచి ఫీల్ ఇచ్చే సంగతులు మాట్లాడుకుందాం. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ తాగుతూ ఇలా హాయ్ హాయ్గా నేను చెప్పే కబుర్లని వినండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మండే గుండె నీకు లేకుంటే కాలు చేయి ఉన్నా లేనట్టే. వాటి లిరిక్స్ బై అనంత్ శ్రీరామ్ గారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో, ఏఆర్ రెహమాన్ స్వయంగా పడిన పాట, పెద్ద సినిమా కోసం విన్నారు.

చైతు హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 5:09:25 అవుతుంది. ఇవాళ జూలై 5. ఈరోజు స్పెషాలిటీని సింపుల్గా 3 వర్డ్స్లో చెప్పాలంటే పని, ప్రతిభ, ప్రేరణ. పని గురించి ముందు మాట్లాడదాం. అయితే మీకు క్వశ్చన్, ఇదిగో జస్ట్ 5 మినిట్స్లో వస్తా అని చెప్పి 2 గంటల తర్వాత కూడా వర్క్ చేస్తూ అదే కుర్చీలో కూర్చునే వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మనం మాట్లాడుతుండగానే సరేరా నాకు కొంచెం వర్క్ ఉంది మళ్ళీ చేస్తా అని అబ్రప్ట్గా కాల్ కట్ చేసే ఫ్రెండ్స్ మీకున్నారా?

సో అలాంటి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ డే, దట్ ఈస్ నేషనల్ వర్కహాలిక్స్ డే. ఐక్యరాజ్యసమితి ఈ డేని యాక్సెప్ట్ చేయలేదు, కానీ వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్లో ఈ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కష్టపడటం నిజంగా గొప్ప విషయమే, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. టైం చూపించే వాచ్ బ్యాటరీ అయిపోతేనే మార్చేస్తాం, బట్ మనిషి ఎనర్జీ అయిపోయినా ఇంకొంచెం ఓపిక ఇంకొంచెం ఓపిక అంటూ పనిచేస్తూనే ఉంటాం. బట్ అది అంత మంచిది కాదేమో కదా. పని చేస్తేనే మనీ వస్తుంది, కానీ మనీ మాత్రమే మనం కాదు కదా. కాబట్టి ఈరోజు ఒక చిన్న రిమైండర్, పని ఎంత ముఖ్యమో నవ్వు కూడా అంతే ముఖ్యం. ఫ్యామిలీతో కలిసి ఒక టీ, ఫ్రెండ్స్తో ఒక చిట్ చాట్, మనసుకి కూడా కాస్త లాగౌట్ ఇవ్వండి, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి. ఇంకొన్ని కబుర్లు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వందే మాత్రం శ్రీనివాస్ కంపోజిషన్లో వీటూరి రాసిన వండర్ఫుల్ ట్రాక్ విన్నారు సోను నిగమ్ గోపికా పూర్ణిమ గానం జయం మనది రచన కోసం.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी चेप्पुले संगति वच्चिंदि काबट्टि मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ యువరాజ్ జనాగ్. టుడే ఈజ్ సండే, ఫుడ్ లవర్స్ కి పండుగ పండుగ. హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వరల్డ్ బిర్యానీ డే. తెలిసే ఉంటుంది చాలా మందికి, ప్రపంచంలో ఏ భాష రాకపోయినా పర్వాలేదు కానీ బిర్యానీ అనే మాటకు అర్థం తెలియని వాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఒక్క ప్లేట్ బిర్యానీ ఉంటే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోతుంది, ఫ్యామిలీ మీటింగ్స్ గ్రాండ్ గా మారిపోతాయి, ఇంకో స్పూన్ మాత్రమే అనుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకే బిర్యానీని కొందరు మాత్రమే ఫుడ్ అంటారు, కానీ మనం మాత్రం అంటే బిర్యానీ లవర్స్ మాత్రం ఎమోషన్ గా ఫీల్ అవుతాం. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్. మీకు చికెన్ బిర్యానీ కావాలా, మటన్ బిర్యానీ కావాలా, అంటే ఏది బెస్ట్ మీకు? ఈ డిబేట్కి ఇంకా ఆన్సర్ ఉండదుగా, ఎందుకంటే ఎవరి ప్లేట్లో ఉన్నా బిర్యానీయే వాళ్ళకు బెస్ట్. మసాలా పరిమళం, బాస్మతి రైస్, పక్కన రైత, ఇంకొంచెం సలాడ్, ఆ కాంబినేషన్ గురించి ఆలోచించినా చాలు ఆకలి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఈ వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా మీ ఇంట్లో అయినా బయట అయినా మీకు నచ్చిన బిర్యానీతో ఈ రోజును సెలబ్రేట్ చేయండి. ఒకే పేరు కానీ ప్రతి నగరంలో ఒక కొత్త కథ. హైదరాబాద్ దమ్ బిర్యానీ, లక్నో అవధి బిర్యానీ, కోల్కతా బిర్యానీలో ఆలుగడ్డ స్పెషల్, మలబార్ బిర్యానీకి తనదైన ఫ్లేవర్. అంటే మనుషులు మారినా ప్రాంతాలు మారినా బిర్యానీపై ప్రేమ మాత్రం ఒకటే. మరిప్పుడు మీ ఆకలిని ఇంకాస్త పెంచాలా, కాదు మీ మూడ్ని ఇంకాస్త పెంచాలా, ఇదిగో ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. మీ ఫేవరెట్ బిర్యానీ పేరు మనసులో చెప్పుకోండి, ఆ టేస్ట్ గుర్తు చేసుకుంటూ ఈ సూపర్ సాంగ్ ని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

0: ఉలవచారు బిర్యానీ సినిమా కోసం. చంద్రబోస్ రాసిన పాట, ఇళయరాజా సంగీతం, కైలాస్ ఖేర్ గానం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. ఇప్పుడు కాసేపు టైం మిషన్ని యూజ్ చేసుకుని అలా అలా వెనక్కి వెళ్దాం. అది 1687, 1687 సంవత్సరం, ఇదే రోజు అంటే జూలై 5th ఒక మంచి బుక్ వచ్చింది. సర్ ఐజాక్ న్యూటన్ రాసిన ప్రిన్సిపియా అనే బుక్. భూమి మీద భూమి ఎందుకు అట్రాక్ట్ చేసింది, గ్రహాలు ఎలా తిరుగుతాయి, విశ్వం ఎలా పనిచేస్తుంది, అలాంటి ప్రశ్నలకు సైంటిఫిక్ ఆన్సర్ చెప్పిన మహాగ్రంథమే ప్రిన్సిపియా. ఒక యాపిల్ పండు పడటం చూసి ఆయన ప్రపంచానికి ఒక కొత్త ఆలోచన ఇచ్చాడు కదా. మరి మనం యాపిల్ ఫోన్ పడిపోతే స్క్రీన్ పగిలిందని కంగారు పడుతూ చెక్ చేస్తూ ఉంటాం. చెప్తే కొంచెం ఫండిగా అనిపిస్తుంది, కానీ ఈరోజు మరో స్పెషల్ ఉంది. అదేంటంటే 1946లో జూలై 5th ఫర్ ద ఫస్ట్ టైం లూయిస్ రియార్డ్ అనే పర్సన్ ప్యారిస్లో బిక్నీ అంటే ఏంటో అందరికీ పరిచయం చేశారు. ఒక చిన్న డిజైన్ కానీ అప్పట్లో ప్రపంచమంతా దాని గురించే మాట్లాడింది, ఆయన్ని తిట్టింది. బట్ ఇప్పుడు అది ఫేమస్ డిజైన్. ఒకే రోజు ఒకవైపు సైన్స్, మరోవైపు ఫ్యాషన్, రెండింటి వెనక విషయం ఒకటే, కొత్తగా ఆలోచించే ధైర్యం ఉండాలి. అండ్ ఈరోజు మన ఇండియన్ రన్నింగ్ క్వీన్ పిటి ఉష బర్త్డే కూడా. ఆమె గెలిచిన పథకాల కంటే ఆమె చూపించిన క్రమశిక్షణే ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఒక్క సెకండ్ ఎంత విలువైందో ప్రపంచానికి చూపించిన మహిళ ఆమె. ఫైనల్లీ పనిచేయండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి, న్యూటల్లా ఆలోచించండి, పిటి ఉషలా పరిగెత్తండి, కానీ నవ్వడం మాత్రం ఆపకండి. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. సండే వచ్చిందంటే ఏమేమి మాట్లాడుకుంటామో దాని గురించే ఈరోజు కూడా మన చాయ్తో హాయ్ కబుర్లు అలా కంటిన్యూ అయిపోతున్నాయి. నెక్స్ట్ టాపిక్ కూడా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చేపల పులుసు గురించి. సండే అంటే వెన్నీ ఉండాల్సింది కదా. కానీ ఒక చిన్న క్వశ్చన్, చాలామంది ఎంతో ఇష్టంగా తినే మటన్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం చిన్నప్పటి నుంచి మేక మాంసాన్నే మటన్ అని పిలుస్తూ పెరిగాం. కానీ అసలు మటన్ అనే పదం మొదట మేకకు సంబంధించిందే కాదు అంటారు. అంతేకాదు, మేక మాంసానికి మరో స్పెషల్ నేమ్ కూడా ఉందంట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మన దేశంలో మటన్ అంటే ఒక అర్థం, కానీ కొన్ని విదేశాల్లో అదే పదానికి మరో అర్థం కూడా ఉంది. అక్కడ మీరు మటన్ ప్లీజ్ అంటే మీరు ఊహించని మాంసం కూడా మీ ప్లేట్లోకి రావచ్చు. తెలుసా, అసలు ఈ గందరగోళం ఎలా మొదలైంది? మటన్ అనే పేరు వెనుక దాగి ఉన్న దాదాపు 1000 చరిత్ర ఏంటి? బ్రిటిష్ పాలనతో దీనికి ఉన్న సంబంధం ఏంటి? ఆ మొత్తం ఇంట్రెస్టింగ్ కబుర్లని కాసేపట్టు తెలుసుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఓజీ సినిమా కోసం శృతిరంజన్ పాడిన పాట అది. సంగీతం ఎస్ఎస్ థమన్, సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 5:34 క్రాసేసి 26 సెకండ్స్ అవుతుంది. మటన్ అనే ఒక పదం వెనుక ఉండే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాం కదా. మటన్ అనే పదం ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్ మౌటన్ అనే వర్డ్ నుంచి వచ్చిందంట. దాని అసలు అర్థం గొర్రె. మౌటన్ అనే వర్డ్ మీనింగ్ గొర్రె అంట. 1066లో నార్మన్లు ఇంగ్లాండ్ను జయించిన తర్వాత ఫ్రెంచ్ భాషలోని ఎన్నో పదాలు ఇంగ్లీష్లో కలిసిపోయాయి. అలా మౌటన్

కాస్త మటన్గా మారి గొర్రె మాంసానికి పేరుగా అలా స్టేబుల్గా ఉండిపోయిందనమాట. మరి మేక మాంసం సంగతి ఏంటి అంటే, పెద్ద మేక మాంసం అసలు పేరు చవాన్ అని పిలుస్తారంట, చిన్న మేకపిల్ల మాంసాన్ని అయితే క్యాబ్రిటో అంటారు. అయితే వరల్డ్ వైడ్గా గోట్ మీట్ అనే పేరు ఎక్కువగా వాడడంతో చవాన్, క్యాబ్రిటో అనే వర్డ్స్ అంతగా ఫేమస్ కాలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పెద్ద గొర్రె మాంసాన్ని మటన్ అంటారు, లేత గొర్రెపిల్ల మాంసాన్ని ల్యాంబ్ అంటారు, మేక మాంసాన్ని మాత్రం స్పష్టంగా గోట్ మీట్ అని పిలుస్తారు. బ్రిటిష్ పాలన సమయంలో ఇండియాలో గొర్రెల కంటే మేకల పెంపకం ఎక్కువగా ఉండేది. అందుబాటులో ఎక్కువగా మేక మాంసం ఉండడంతో అదే మటన్గా పిలవడం అలవాటైపోయింది అందరికీ. అందుకే మనం తినే మటన్ బిర్యానీ, మటన్ కర్రీ ఎక్కువగా మేక మాంసంతోనే తయారవుతుంటాయి, కానీ విదేశాల్లో మాత్రం మటన్ అంటే గొర్రె మాంసం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ చిన్న డిఫరెన్స్ తెలుసుకుంటే ప్లేట్లో సర్ప్రైజ్లు ఉండవు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: మిక్కీసే మేజర్ మ్యూజిక్ కంపోజిషన్లో కాసర్ల శ్యామ్ రాసిన పాట రామ్ మిర్యాల గానం ఛాంపియన్ సినిమా కోసం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం రమణ గోగుల మధుప్రియ పాడిన పాట అది. భీమ్ సిస్టోలియో సంగీతం, భాస్కర్ భట్ట రవికుమార్ సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: టాలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక హాట్ టాపిక్ వినిపిస్తుంది. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. హార్డ్ న్యూస్ ఏదో కాదు, అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న లెనిన్ సినిమా ట్రైలర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అందులో కట్ చేసిన సీన్స్ మాస్ వైబ్స్ ను పీక్స్ కి తీసుకెళ్లి మూవీపై రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు సినిమా కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఎక్కువగా ఉందంట. ఎందుకంటే ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో ప్రొడ్యూసర్ నాగవంశితో హీరో తారక్ గాడ్ ఆఫ్ వార్ అనే సినిమాను అనౌన్స్ చేయడం వల్ల ఎన్టీఆర్ డెఫినెట్ గా చీఫ్ గెస్ట్ గా వస్తారన్న నమ్మకం చాలా మందికి చాలా బలంగా ఉంది. ఒకవేళ నిజంగా తారక్ స్టేజ్ పై కనిపిస్తే అఖిల్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు కదా. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ జూలై 10th థియేటర్స్ లోకి రాబోతుంది. సో ఆ రోజు మళ్లీ ఆ సినిమా గురించి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడైతే మనం సినిమా నుంచి హరిచరణ్ పాడిన ఈ పాట వచ్చేస్తుంది. అనుప్ రూబిన్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం. స్టే ట్యూన్డ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు మెట్రో తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు పంపించారు. గత నెల 23-24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో 1వ ఫేజ్ ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు 2వ ఫేజ్ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటివరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం వల్ల మెట్రో 1వ ఫేజ్ నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. అలాగే 2వ ఫేజ్ డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో 2 కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. మారుతున్న నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి డివిజన్ శ్రీరాంబాగ్ బస్తీలో కేంద్ర మంత్రి పర్యటించారు. అక్కడి రామ్లీలా గ్రౌండ్స్లో స్థానిక ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాలతో పాటు నాచారం కాలనీకి చెందిన 361 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములను సేకరించి 100 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల్లోని కోటిలింగేశ్వర స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టవలసిన అభివృద్ది పనులను పరిశీలించారు.
1: ఇవైతే 10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్నటువంటి ఒడ్న పుష్కరిని ఘాట్స్, 16 కోట్ల రూపాయలు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటిలింగ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గోదావరి పుష్కరాల సంవత్సరాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు విమర్శించారు. ఈ పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందన్నారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి ఈరోజు పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తామని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వరి సాగులో అధిక దిగుబడుల కోసం ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు సూచించారు. విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి, అనంతరం 36 గంటలు మూటకట్టి, మొలక వచ్చిన తర్వాత సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో రాష్ట ప్రభుత్వం పలు మార్పులు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఎకరాల వరకు ఒకేసారి 2 నుంచి 5 ఎకరాల వరకు 2 విడతల్లో, 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు 40-30-30% నిష్పత్తిలో 3 విడతల్లో యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు మండలం తుడుకుర్తి గ్రామంలో 140 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాగల 3 రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెదపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు భర్తీకి రాష్ట స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన లోకల్ క్యాడర్ వివరాలు, విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా మరికొన్ని రోజుల్లోనే అధికారిక నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

0: జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి నీరాజనం.

ఆనాటి రచయిత్రుల మీద ఈనాటి రచయిత్రుల అక్షరనివ్వాలి ఈ నీరాజనం కార్యక్రమం. ఇప్పుడు మనం డాక్టర్ విఎస్ రమాదేవి గారి గురించి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని మనకందిస్తున్నవారు అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.

హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక పూర్వ గవర్నర్ శ్రీమతి విఎస్ రమాదేవి గారిని పరిచయం చేయబోతున్నాను. అనన్య మేధో సంపత్తి, అమేయ న్యాయ విజ్ఞాన దీప్తి, అసాధారణ పాలనా కీర్తి, అద్వితీయ ప్రతిభామూర్తి, అమోఘ రచనా స్రష్ట, అపార వినయశీలి, అనుపమాన ప్రేమ కరుణ సేవల త్రివేణి సంగమం శ్రీమతి రమాదేవి గారు. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు గ్రామంలో 1934 సంక్రాంతి సంబరాల్లో జనవరి 14వ తేదీని జన్మించారు. తండ్రి శ్రీ వివి సుబ్బయ్య, తల్లి శ్రీమతి వెంకటరత్నమ్మ. రమాదేవి గారు శ్రీ విఎస్ రామావతార్ గారిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఆమె జిల్లా కేంద్రం ఏలూరులో విద్యాభ్యాసం, ఆపై ఎంఏ ఎల్ఎల్బి, తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా రిజిస్టర్ అయ్యారు. ఆడపిల్లలు చదువుకోవడానికి అననుకూలంగా ఉన్న సాంఘిక సాంస్కృతిక నేపథ్యంలో ఆమెకు అది తొలి సోపానం కాగా, అనంతరం ఆమె అధిరోహించిన సోపానాలు సగటు ఆడపిల్ల స్వప్నించడానికి కూడా సాహసించలేనివి. ఉన్నత శిఖరాల్ని అధివసించటం అవలీలగా ఆషామాషీగా జరగదు. అకుంఠిత దీక్ష, అసామాన్య అంకిత భావం, విశేష ప్రజ్ఞ ఉంటే తప్ప పితృస్వామ్య భావజాలం, ఆచరణలు బలంగా పాతుకుపోయి ఉన్న సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే ఆటంకాలెన్నో. అలాంటి సామాజిక సాంస్కృతిక పరిస్థితుల్లో శ్రీమతి రమాదేవి గారు విశిష్ట ప్రతిభా సామర్థ్యాలతో పురుషుల కోటల్ని బద్దలు కొట్టి మరీ అసాధ్యాలని సుసాధ్యం చేసుకున్నారు. బాల్యం నుండి ఆమెకు చదువు, సాంఘిక సమస్యలపై చాలా ఆసక్తి ఉండేది. ఆమె ఎంఏ హ్యుమానిటీస్ న్యాయశాస్త్రంతో చదివి తర్వాత ఎల్ఎల్బి చేశారు. ఈ ఎంపిక కూడా అప్పటి సమాజంలో స్త్రీల ఉన్నత చదువుల గురించి ఉన్న సాంప్రదాయక మూస నమూనాలకు ఆవలిదే. ఆమె వృత్తిపరమైన మైలురాళ్లు. రమాదేవి గారు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో గ్రూప్ 1 ఆఫీసర్గా చేరి భారత న్యాయశాఖలో అనేక పదవులు నిర్వహించారు. న్యాయ విభాగంలో స్పెషల్ సెక్రటరీ, లా కమిషన్ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ సెక్రటరీ, జుడిషియల్ మెంబర్, కస్టమ్స్, ఎక్సైజ్, గోల్డ్ కంట్రోల్, అపిలేట్ ట్రిబ్యునల్, ఆర్థిక మంత్రి శాఖ గౌరవ సలహాదారు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, సెక్రటరీ జనరల్ రాజ్యసభ. వృత్తిపరమైన మైలురాళ్లు ఏమిటంటే, రమాదేవి గారు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో గ్రూప్ 1 ఆఫీసర్గా చేరి భారత న్యాయశాఖలో అనేక పదవులు నిర్వహించారు. అలాగే సెక్రటరీ జనరల్ రాజ్యసభ, ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ గవర్నర్ హిమాచల్ ప్రదేశ్ అండ్ కర్ణాటక. విఎస్ రమాదేవి గారు భారత పరిపాలనా రంగంలో ఒక మార్గదర్శక మహిళ. వృత్తిపరంగా ఆమె భారత పరిపాలన వ్యవస్థలో చేపట్టిన ప్రభావశీలమైన పదవులు ఎన్నికల విధానాలు, పార్లమెంటరీ ప్రక్రియలు, దేశ పరిపాలన పద్ధతుల రూపకల్పనలో ఆమెను కీలక భాగస్వామిని చేశాయి. ఆమె నిబద్ధత కలిగినటువంటి పౌరసేవకురాలు. భారత పరిపాలనా రంగంలో ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన సమర్థ అధికారి విఎస్ రమాదేవి.

గారు భారత ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ, అంతేకాదు ఏకైక మహిళ. రాజ్యసభ సెక్రటరీ జనరల్ స్థాయికి చేరుకున్న మహిళ కూడా ఆమె. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ట్రాల గవర్నర్గా చేసిన ఘనత కూడా ఆమెదే. భారత న్యాయ, రాజకీయ, సాంఘిక రంగాల్లో ఆమె పోషించిన పాత్ర భారతీయ సమాజంపై చెరిగిపోని ముద్ర వేసింది. ఇంకా ఆమె రచనలు. రమాదేవి గారు తెలుగు సాహిత్య రంగంలో విశేష కీర్తిని పొందారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆమె రచించిన నాలుగు నవలలను కలిపి రాజేశ్వరి నవలా చతురస్రం అని పిలుస్తారు. ఈ నవలల పేర్లు ఒకటి రాజీ, రెండు మలుపు, మూడు మజిలీ, నాలుగోది అనంతం. ఈ నవలల ప్రధాన సూత్రధారి రాజేశ్వరి కాబట్టి ఈ సిరీస్ కు రాజేశ్వరి నవలా చతురస్రం అని పేరు పెట్టారు. తన రచనల ద్వారా ఆమె స్త్రీల సమస్యలను, వారి ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక పరిస్థితులను సునిశ్చితంగా చిత్రించారు. ఆమె రచనలు మహిళలు హక్కులు చట్టాలు, బాలలు చట్టాలు, దివ్యాంగులు చట్టాలు, డిఫెక్షన్ చట్టం, ఇతర రాజ్యాంగపరమైన చట్టాలు సామాజిక అంశాలను స్పృశిస్తాయి. స్త్రీల అవగాహనను పెంపొందించడంలో, సామాజిక న్యాయ సాధనలో ఆమె రచనలు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆమె రచనలు నేటికీ స్త్రీల సాధికారతకు ప్రేరణగా నిలుస్తున్నాయి. రమాదేవి గారి తెలుగులో కథానికలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, దినపత్రికల్లో కాలమ్స్ రాశారు. విశిష్ట పరిపాలనా వృత్తితో పాటు రమాదేవి గారి రచనా వ్యాసంగం కూడా ప్రశంసనీయమైనది. ముఖ్యంగా ఆమె న్యాయ, ఎలక్షన్ సంబంధ అంశాలపై గొప్ప రచనలు రచించారు. అవి హౌ ఇండియా ఓట్స్, ఎలక్షన్ లాస్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్, 2000 ప్రచురింపబడింది. ఇది ఒక ప్రసిద్ధ ప్రచురణ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకానికి ఆమె సహరచయిత. భారతదేశ ఎన్నికల ప్రక్రియపై ఇది ఒక విశ్లేషణాత్మక ప్రామాణిక గ్రంథం. స్కాలర్స్, రాజకీయ, న్యాయ రంగాల వారికి ఉపయోగపడే ఒక విలువైనటువంటి పుస్తకం ఇది. రెండో పుస్తకం కాంటెంప్లేషన్, మై మెల్టింగ్ డ్రీమ్స్. ఇది రమాదేవి గారి మ్యూజింగ్స్, ఉపన్యాసాలు, కొన్ని దశాబ్దాలుగా ఆమె రాసిన వ్యాసాలు, సాంఘిక, రాజకీయ, న్యాయ అంశాలపై ఆమెకు ఉన్నటువంటి లోతైన అవగాహనకు ఈ పుస్తకం ప్రతిబింబం. మహిళల ఆర్థిక స్వాతంత్రం, విధవలు, వెనుకబడిన వర్గాల మహిళలకు చట్టపరమైనటువంటి హక్కులు, ఎలక్షన్ పరిపాలనా సంస్కరణల ఆవశ్యకత గురించి ఆమె ఎక్కువగా రాశారు. రాజకీయ, న్యాయ, పరిపాలనా శాస్త్రాల విద్యార్థులకు ఇది ఒక అపురూపమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి గ్రంథం. రమాదేవి గారు చేపట్టిన పదవుల గురించి చూస్తే, ఆమె ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆమె నియామకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారతదేశంలో స్త్రీలు నాయకత్వ బాధ్యతల్ని చేపట్టగలరని నిరూపించే నిరుపమానమైనటువంటి ఘట్టం. రెండవ పదవి సెక్రటరీ జనరల్ రాజ్యసభ. ఇది 1993 నుంచి 1997 వరకు పదవిలో ఉన్నారు ఆమె. ఆమె హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా 1997 నుంచి 1999 దాకా పనిచేశారు. ఈ పదవిలో ఉన్న ఆమె మహిళా విద్య, సాధికారత, వెనుకబడిన వర్గాల వారికి న్యాయ సహాయం, హిమాచల్ ప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు మరియు పర్యాటకం అభివృద్ధికి ప్రధానంగా కృషి చేశారు. తన పదవీ కాలంలో ఆమె ప్రజాస్వామిక వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఇంకా డిసెంబర్ 1999 నుంచి ఆగస్టు 2002 వరకు ఆమె కర్ణాటక గవర్నర్ గా పనిచేశారు. కర్ణాటకకు ఆమె తొలి మహిళా గవర్నర్. తన పదవీ కాలంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు, పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, విద్యా సంస్థలు సమగ్రంగా మారేందుకు కృషి చేశారు. ఛాన్సలర్గా బెంగళూరు విశ్వవిద్యాలయం, రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా పాలసీలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు. పరిపాలనా వ్యవహారాలని ప్రభావశీలంగా నిర్వహించగలిగిన సమర్థత, రాజ్యాంగ విలువల్ని కాపాడే నిబద్ధత కర్ణాటకలో ఆమెకు ఎన్నో ప్రశంసల్ని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చాయి. ఇంకా రమాదేవి గారి సామాజిక సేవ గురించి మాట్లాడుకుంటే, రమాదేవి గారు కేవలం ఒక అధికారిగా మాత్రమే జీవించలేదు. స్త్రీల హక్కుల కోసం కృషి చేశారు. విధవలు, విడాకులు ఇవ్వబడిన వారి ఆస్తి హక్కుల విషయంలో చాలా కృషి చేశారు ఆమె. మహిళల ఆర్థిక, అక్షరాస్య కార్యక్రమాల్లో ఎంతో సపోర్టునిచ్చారు. కేంద్ర మహిళా కమిషన్ కు గౌరవ సలహాదారుగా పాలసీ రూపకల్పనలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఇంకా ఎలక్షన్ సంస్కరణలు మరియు ప్రజాస్వామ్యం విషయంలో ప్రధాన ఎన్నికల అధికారిగా ఆమె ఎన్నికల జాబితాల పారదర్శకత, న్యాయమైన ఎన్నికల ప్రక్రియల ఆవశ్యకతను బలంగా చెప్పారు. ఆమె రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలని, డాక్యుమెంటేషన్ పద్ధతుల్ని ఆధునీకరించారు. ప్రజాస్వామిక పాలనలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.
ఇంకా ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి విషయంలో గవర్నర్గా ఆమె హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఉన్నత విద్య ప్రమాణాలను పెంచడానికి

0: చాలా కృషి చేశారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా రైతులు గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక 79 ఏళ్ల వయసులో 2013 ఏప్రిల్ 17 బెంగళూరులో హార్ట్ అటాక్తో ఆమె చనిపోయారు. మరణానికి సంతాప సూచకంగా కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల సెలవును ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాయకులు, సామాన్య ప్రజలు దేశానికి ఆమె చేసిన సేవల్ని స్మరించుకుని ఘన నివాళిని సమర్పించారు. ఆమె వారసత్వం భారత పాలనా రంగంలో నాయకత్వ స్థానాలకు ఎదగాలనుకునే అధికారులు, న్యాయవాదులు, మహిళలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. సాహసం, అంకితభావం, ప్రజా పరిపాలనా సామర్థ్యం, వీటికి రమాదేవి గారి జీవితం ప్రతిబింబం. ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారి దగ్గర నుండి 2 రాష్ట్రాల గవర్నర్ పదవి వరకు ఆమె ప్రస్థానమంతా అవరోధాల్ని ఛేదించుకుని సాధించిన మహాయాత్రే. ఎలక్షన్ సంస్కరణలు, పార్లమెంటరీ సమర్థత, మహిళల హక్కులు, పరిపాలనలో ఆమె అందించిన సేవలు భారతదేశంలో శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. రాబో తరాలకు ఆమె ఒక రోల్ మోడల్గా నిలుస్తారు. ప్రజా పరిపాలనా రంగంలో స్త్రీలు ఉన్నత శిఖరాలకు చేరి రాణించగలరని ఆమె జీవితం రుజువు చేస్తుంది. ఆమె రచనలు, సంస్కరణలు, పాలసీలు భారత ప్రజాస్వామ్య ప్రక్రియల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. భారతదేశ చరిత్రలో ఆమె వారసత్వం జీవించే ఉంటుంది. నమస్కారం.
1: ఇంతవరకు మీరు డాక్టర్ విఎస్ రమాదేవి గారి గురించి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి ప్రసంగాన్ని విన్నారు.

0: వచ్చే వారం మనం డాక్టర్ పి చిరంజీవిని కుమారి గారి గురించి పశుపర్తి పద్మజావాణి గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరియాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడెంట్ క్లాక్ టైం 6:33 రాసేసి 23 సెకండ్స్ అవుతుంది. భగవంత్ కేసరి సినిమా నుంచి ఎస్పి చరణ్ పాడిన పాట, థమన్ ఎస్ఎస్ సంగీతం, అనంత్ శ్రీరామ్ రచన.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 6:39 క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతోంది. స్టే ట్యూన్డ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: दोस्तों, अगर आप हमें कोई सूचना या सलाह देना चाहते हैं तो आप हमें कॉल कर सकते हैं इस नंबर पर 09515227039। आई रिपीट 09515227039। और हमारा ईमेल आईडी है feedback@gmail.com। आई रिपीट feedback@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: మీరు ఇంతవరకు లంహి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: హనుమాన్ సినిమా కోసం కాసర్ల శ్యామ్ రచన, గౌరహరి సంగీతం గానం, పాట వచ్చేస్తుంది స్టేట్ లో ఉండే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కుబేరా సినిమా కోసం ధనుష్ పాడిన పాట భాస్కర్ భట్ల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్టేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర

0: సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మనరేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహ్లే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ్ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ్ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యింది.

0: అని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
1: సైక్లింగ్ హార్ట్ కో ఠీక్ రఖతా హై ఔర్ బాడీ కో భీ ఫిట్ రఖతా హై సోల్ కో భీ ఠీక్ రఖనే కా కామ్ కర్తా హై ఏక్ సైక్లింగ్ సే పొల్యూషన్ కా సొల్యూషన్ హోతా హై అప్నే స్వయం కో ఫిట్ రఖతీ హై సైక్లింగ్ హీ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై క్యో నా హమ్ సైక్లింగ్ కర్కే వికసిత్ భారత్ కే ప్రధాన మంత్రి జీ కే స్వప్న కే సాథ్ చలే యహీ ఆజ్ ఆప్ సబ్సే అపేక్షా హై.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. లండన్లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుక్కితో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్ జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం. వినియోగదారుల్లో అవగాహన, చైతన్యం. న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనిషి మనుగడలో ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ముందుగా బార్టర్ విధానం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించిన మనిషి, ధనం లేదా డబ్బు మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పటినుంచి వస్తువుని డబ్బిచ్చి కొనుక్కోవడం అనేది మొదలైంది. అప్పటినుంచే మనందరం వినియోగదారులం అయిపోయాం. మరి ఆ వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల సంరక్షణ పరిరక్షణ, ఈ అంశం తాలూకు భారత న్యాయ వ్యవస్థలో పొందుపరిచిన చట్టాలు, వాటి తాలూకు విశేషాలు అందించడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు, వారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకు వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు.
1: నమస్కారం
0: సార్. ముందుగా వినియోగదారుడు అంటే ఎవరు సార్?
1: వినియోగదారుడు అంటే మనం ప్రతిరోజు నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పండుకునేదాకా నువ్వు రకరకాల వస్తువులు ఉపయోగించుకుని ఉంటాం, అదేవిధంగా రకరకాల సేవలు కూడా పొందుతూ ఉంటాం. ఉదాహరణకు మనకు ఆహార పదార్థాలు కానీ, వస్తువులు కానీ, కిచెన్ వేర్ కానీ, లేకపోతే బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాహనాలు కానీ, ఇలా రకరకాల వస్తువులు కొంటుంటాం, ఉపయోగించుకుంటుంటాం. అదేవిధంగా మనము బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది చాలా సంస్థల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే మనకు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలాగే మనకు టెలిఫోన్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు కానీ, బస్సులు కానీ, విమానాలు కానీ, ట్రైన్స్ కానీ, ఇలా రకరకాల ప్రయాణ సాధనాలు ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడైతాడు. ఎందుకంటే మనం ఇది ఉచితంగా కాదు, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం కానీ లేదా సేవలు పొందడం కానీ జరుగుతుంటుంది. కానీ ఈ వస్తు సేవలు పొందేటప్పుడు మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు మనకు ప్రతిఫలం రావాలి. కానీ చాలా సందర్భాల్లో కొందరు తొందరగా లాభాలు రావాలి, అతి తక్కువ టైంలోనే మనం కోటీసులు కావాలి, లక్షాది కావాలని చెప్పేసి కొందరు అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ, ఉత్పత్తిదారులు కానీ, సేవా సంస్థల యజమానులు కానీ తొందరగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో రకరకాల పద్ధతుల్ని అవలంబించి వినియోగదారుల దగ్గర దోచుకుంటూ ఉంటారు. వాటిలో ఉదాహరణకి ఏంటంటే మనకు తూనుకల కొలతలు మోసాలు, సేవల్లో లోపాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు, రిపేర్ చేసిన వాటిని కానీ, రీకండిషన్ చేసిన వాటిని కానీ మనకు అమ్ముతుంటారు. అదేవిధంగా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు టీవీలు కానీ, పత్రికలు కానీ, రకరకాలుగా మీడియా ద్వారా కానీ, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతలు లేకుండా కేవలం అమ్మితే సరిపోతుందనే ఉద్దేశంతో వారంటీలు గ్యారంటీలు ఇస్తుంటారు. ఈ వస్తువు అవసరం వచ్చినప్పుడు రిపేర్ చేయమంటే చేయరు, కొత్త వస్తువు అంటే ఇవ్వరు, డబ్బులు వాపసు అంటే ఇవ్వరు. అలాగా వస్తువులు కొనుక్కుని నష్టపోతుంటాం చాలా సందర్భాల్లో, అదేవిధంగా సేవలు కూడా పొందుతూ నష్టపోతుంటాం.
0: అయితే భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టింది, ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారు?
1: స్వాతంత్రం రాకముందు నుంచే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే దాదాపు వినియోగదారులకి వినియోగదారుల రక్షణ చట్టం 1986లో వచ్చింది. అప్పటి వరకు దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయండి. 1860 ఆన్వర్డ్స్ వినియోగదారుల పరిరక్షణ కోసం ఏదైనా వస్తువు కొంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కానీ, ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ కానీ, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టం ప్రకారం అన్ని కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ, ఇలాగ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం వినియోగదారులకి హక్కులు భంగం కలిగినప్పుడు వాడికి సంరక్షించడం కోసం రకరకాల అధికార యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోర్టుకు రావడానికి ముందే, సపోజ్ ఆహార పదార్థాలు కల్తీ జరిగింది అనుకోండి, కల్తీ నిరోధక చట్టం ఉంది. అలాగే మనకు మందులు సంబంధించి మనం వాడతాం కదా, ఆరోగ్యం కోసం ఫార్మసీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఉంది, ఇలా రకరకాల వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. తర్వాత పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వినియోగదారులకి రకరకాల ఫీల్డ్లో కోర్టుకు పోవడానికి ముందే ప్రివెంటివ్గా హక్కుల పరిరక్షణ కోసం, ప్రయోజనాల కోసం దాదాపు 3 డజన్ల చట్టాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఈ వినియోగదారుల దోపిడీ మనకు అట్లాగే జరిగిపోతుంది.
0: మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే భయపడి వినియోగదారుడు, అది కాస్ట్లీ లిటిగేషన్ కారణం కావచ్చు, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కారణం కావచ్చు, జస్టిస్ దొరకడంలో అబ్నార్మల్ డిలేస్ అన్నారు మీరు, లోపం వల్ల కూడా వినియోగదారుడు వెళ్ళకపోవచ్చు, దీన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్ అయినా గూడ్స్ అమ్మే వాళ్ళైనా చేస్తున్నారు, మరి దీన్ని అరికట్టడానికి చట్టం పరంగా ఎలాంటి?
1: ఎస్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ కంటిన్యూగా జరిగిపోతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ కారణాల చేత మెజారిటీ వినియోగదారులు పోవట్లేదు కాబట్టి కోర్టులకు వెళ్ళి హక్కులు సాధించుకోవట్లేదు. ఇది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని 1985లో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ, అక్కడ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేస్తారు. ఏంటంటే ఆ యుఎన్ఓలో ఉన్న అన్ని సభ్య దేశాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి, ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలకి

0: అడిషనల్ గా ప్రత్యామ్నాయంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించే విధంగా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి.
1: సో ఈ చట్టం ప్రకారం ఒక గూడ్స్ అమ్మే కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అడ్వర్టైజ్మెంట్ విషయంగా కానీ, ట్రేడ్ ప్రాక్టీస్ విషయంలో కానీ, సర్వీస్ ఇచ్చే విషయంలో కానీ చట్టం ఏం చెబుతుంది వారి పరంగా?
0: ఈ చట్ట ప్రకారం ఏంటంటే, మొట్టమొదటిగా వినియోగదారులకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగిందండి. ఒక 6 హక్కులు ఇచ్చారు. రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, కన్జ్యూమర్ అవేర్నెస్, అని 6 హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఒక సివిల్ కోర్టుకు ప్రత్యామ్నాయంగా వినియోగదారుల రక్షణ వేదికలు అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ అని చెప్పేసి సివిల్ కోర్టులా కాకుండా ఆల్టర్నేటివ్ గా ఒక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్ అంటారు, అంటే వినియోగదారుల ఫోరం అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. సో దానికి జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, నేషనల్ లెవెల్లో 3 అంచెల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 86లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే, జిల్లా లెవెల్లో జిల్లా ఫోరం అంటే వినియోగదారులకు నష్టపరిహారం ఎంత ఉండాలి అనేది దానికి సంబంధించి ఏ జిల్లాలో అయితే మోసం జరుగుతుందో ట్రేడర్ ఉంటారు అక్కడ కేసేసుకోవడానికి. అదేవిధంగా అప్పుడు 86 యాక్ట్ ప్రకారం మానిటరీ జరుషన్ కూడా ఇచ్చారు. అది ఒక 20 లక్షల రూపాయలు అయితే జిల్లా ఫర్మ్ వరకు, స్టేట్ కమిషన్ ఒక 50 లక్షల, తర్వాత అయితే నేషనల్ కమిషన్ పోవడానికి అవకాశం ఉండేది. సో పెక్యులర్ జురిస్డిక్షన్ ఉంటుంది, టెరిటోరియల్ జురిస్డిక్షన్ అంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడ నాడు, ప్రతివాది ఎక్కడ నాడు, లేకపోతే ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో వేసుకోవాలి. ఎంత నష్టపరిహారం అడుగుతున్నామో దాన్ని పేసేసుకుండా కందుమూరు ఫార్మ్, జిల్లా ఫార్మ్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఉండేది. సో దీంట్లో సివిల్ కోర్టులో ఉండే అన్ని చట్టాలు అప్లై కావు, చాలా సులభంగా ప్రొసీజర్ ఉంటుంది. వినియోగదారు సొంతగా వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు సంఘం ద్వారా కేసేసుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్ ద్వారా కేసేసుకోవచ్చు. ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల లోపు పరిష్కారం కావాలి. కానీ కొన్ని చాలా సందర్భాలు కొన్ని కాకపోవచ్చు, సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అయితే ఉంటుంది. తర్వాత కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా నామిలిగా ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లా ఫారం ఇచ్చే ఆర్డర్స్ జనరల్గా ఎట్లా ఉంటాయంటే, వినియోగదారుల ఫోరంకి వెళ్ళాలంటే 2 సంవత్సరాల లోపు కేసు కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు, ఎప్పుడు జరుగుతుంది వ్యవహారం, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య
1: నష్టం కలిగింది అని నేను తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపు నేను కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాలు.
0: దాన్ని ఏంటంటే ఆ కేసు టు కేసు ఉంటుంది. నార్మల్ గా అయితే మనకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా వారంటీ గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అక్కడి నుంచి కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అలాగా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఆలస్యం ఉంటుంది, రీజనబుల్ పీరియడ్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటే కారణం ఏంటో
1: చెప్పేసి
0: డిలే కండిషన్ పిటిషన్ కూడా ఇస్తానికి అవకాశం ఉంది. తర్వాత జిల్లా ఫార్మ్ ఇచ్చిన తీర్పులు ఎట్లా ఉంటాయంటే, డిఫెక్టివ్ గూడ్స్ ఇది వచ్చారనుకోండి, ఒక టీవీ సెట్ కొట్టాం, అది ఇన్నిసార్లు కొన్నాక రిపేర్ వస్తూ ఉంటుంది, 4-5 సార్లు వచ్చింది అనుకోండి, ఇంకా ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేస్తానికి అవకాశం లేదు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది డబ్బులు మొత్తం వాపస్ ఇవ్వమని చెప్పేస్తానికి అవకాశం ఉంది. మనం ఎంత చెల్లిస్తామో, 20,000 ఇస్తామో 50,000 ఇస్తామో ఎంత అయితే ధర మొత్తం అని వాపస్ రిఫండ్ ఆఫ్ ది ప్రైస్ అంటారు, అది ఇవ్వచ్చు. లేకపోతే రిపేరబుల్ అనుకోండి, రిపేరబుల్ అంటే రిపేర్ చేస్తే రిపేర్ చేసేందుకు అవకాశం ఉంటే రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పొచ్చు. లేకపోతే ఇంకా లాభం లేదనుకుంటే కొత్త వస్తువు రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక వేదన జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది, అంటే ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కల్తీ వస్తువులు ఉన్నాయనుకోండి, మనకు ఈ వస్తువు ఒక కంపెనీ తయారు చేస్తే ఒక ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే కొన్ని పదార్థాలు 100,000 యూనిట్స్ తయారు చేస్తారు, ఆ బ్యాచ్ లో ఒక వస్తువు శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇది కల్తీ అని తెలుసు అనుకోండి, మిగతా బ్యాచ్ మొత్తం అట్లా ఉంటుంది కదా. అందుకని అంటే వాటిలో వాళ్ళు సీజన్ డిస్టార్డర్స్ కూడా ఇవ్వచ్చు, ప్రొడక్షన్ స్టాప్ చేయమని చెప్పొచ్చు, మార్కెట్ లో వస్తువు వాపస్ తీసేసుకోండి అని చెప్పేసి చెప్పొచ్చు. అలా విధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా రకరకాలు ఇస్తుంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టాప్ చేయమని చెప్పొచ్చు. అదేవిధంగా మార్కెట్ లో ఆల్రెడీ రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, ప్రజల మైండ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసి అడ్వర్టైజ్మెంట్ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పొచ్చు. ఇలాగ లార్జ్ స్కేల్ లో నెంబర్ ఆఫ్ కన్జూమర్స్ ఉంటారు, ఎంతమందో తెలియదు, 100,000లో 1,000,000లో ఉంటారు, అలాంటి వాటిలో కూడా ఈ కన్జూమర్ ఫర్మ్స్ లార్జ్ స్కేల్ లో పబ్లిక్ ఉంటారు కాబట్టి హెవీ డ్యామేజ్ ఇంపోజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది.
1: అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కన్జూమర్ ఫోరం కి అంత
0: అది మానిటరీ బట్టి
1: బట్టి.
0: ఇప్పుడు ఏంటంటే జూరిస్డిక్షన్ 1986లో వచ్చిన చట్టాన్ని సబ్సిక్వెంట్ దాన్ని కంప్లీట్ గా రిపీల్ చేసేసి 2019లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొంచెం చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రకారం గతంలో అయితే మనకు ఆ ప్రతివాది ఎక్కడ ఉంటాడో అక్కడ కేసు వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మనం, ఏదో పని ఉండి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలో ఒక వస్తువు కొనుక్కుని మనం వస్తాం, వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ యూజ్ చేస్తే అది పనిచేయదు, ఆడ చెడిపోతుంది. గతంలో అయితే మనం ఢిల్లీలో పోయి కేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్త చట్ట ప్రకారం ప్రతివాది ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు ఎక్కడ ఉంటే అక్కడ కన్సల్ట్ వేసుకోవచ్చు, హైదరాబాద్ కూడా వేసుకోవచ్చు
1: ఈజీ.
0: అట్లా వాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేసుకోవచ్చు, ప్రతివాది ఉంటే అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ బ్రాంచ్ ఆఫీసర్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ 2-3 చోట్ల జరుగుతాయి. ఒకసారి

0: హైదరాబాద్ ఉంటే ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్ ఒక చోట ఉంటాడు, మ్యానుఫ్యాక్చరర్ ఒక చోట ఉంటాడు. సో ఇక్కడ ఏది ఎక్కడ జరిగినా కానీ ఏ ప్రాంతంలో వేసుకోవచ్చు.
1: అంటే ఇక్కడ వినియోగదారునికి సౌకర్యం కల్పించడం కోసం ఎక్కడైనా వేసుకోవచ్చు అనే ప్రొవిజన్
0: తీసుకొచ్చారు. అది తీసుకొచ్చారు కొత్తగా. అదేవిధంగా ఏంటంటే గతంలో మనం నష్టపరిహారం ఎంత అడుగుతున్నాము దాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా లెవెల్ వేసుకోవాలా, స్టేట్ లెవెల్ వేసుకోవాలా, నేషనల్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు అలా సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు చెల్లించాడు అది బేసిస్. సపోజ్ మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది అనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, 1,00,000 రూపాయల పాలసీ ప్రీమియం ఏంటి, యాన్యువల్గా ఉండే 20,000 30,000 ఉంటుంది. ఇది చనిపోయాడు, చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఏదో కారణంగా రిజెక్ట్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ కేసు వేయాలంటే ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన 20,000, క్లెయిమ్ అడిగితే 1,00,000 రూపాయలు ఉంటుంది. సో జిల్లా లెవెల్ అయితే ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం అది కూడా ఏం చెప్పారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత చెల్లించాడు అది బేసిస్. అంతేకాని గతంలో అయితే వినియోగదారుడు పే చేసింది ఎంత అనే అవసరం లేదు, ఎంత నష్టపరిహారం అడుగుతున్నాడు దాని వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం 20,000 కాబట్టి ఇప్పుడు జిల్లా ఫార్మలు వేసుకోవచ్చు, 6 10 కోట్ల రూపాయలు అనుకోండి నష్టపరిహారం అడుగుతారు మీరు. లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫ్యాక్టరీకి ఫైర్ పాలసీ తీసుకుంటారు, కాలిపోయింది దానికి 10 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, వీడు పే చేసింది ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు, 5 లక్షల రూపాయలు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి వీడు కంపెనీ పే చేసింది, కాబట్టి అది జిల్లా లెవెల్కి వచ్చేస్తుంది. సో క్లెయిమ్ అనేది ఎంతైనా కావచ్చు, క్లెయిమ్ తో ఎంత అడుగుతున్నామో అది ఇంపార్టెంట్ కాదు, వినియోగదారుడు ప్రతివాదికి ఎంత పే చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్ మీద వేస్తారు, హాస్పిటల్కి ఒక 1,00,000 రూపాయలు ఫీజు పే చేస్తారు. ఓకే అనుకుందాం డాక్టర్ తప్పు వల్ల, హాస్పిటల్ తప్పు వల్ల పేషెంట్ చనిపోయారు అనుకుంటాం, అలాంటప్పుడు హాస్పిటల్ మీద కేసు వేయాలంటే మీరు ఒక 5 కోట్ల కాంపెన్సేషన్ అడుగుతున్నారు అనుకుందాం. 5 కోట్ల కాంపెన్సేషన్ అంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, మీరు పే చేసింది ఎంత ఫీజు 1,00,000 రూపాయలే కదా జిల్లాలో వేసుకోవచ్చు. సో అట్లాగా వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బు చెల్లించారు అనేది అప్ టు 50 లక్షల రూపాయల దాకా జిల్లా ఫారం పరిధి ఉంటుంది. 50 లక్షలు దాటి 2 కోట్ల రూపాయల వరకు పరిధి, దాన్ని స్టేట్ కమిషన్లో వేసుకోవచ్చు. అయితే ఇదే విధంగా కొన్ని కొన్ని కొత్త కొత్త పాయింట్స్ కూడా ఈ కొత్త రక్షణ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మనకు సిసిపిఏ అని చెప్పేసి ఒకటి పెట్టి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 100,000 మంది 1,00,000 మంది వినియోగదారులు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటారు. సో చిన్న చిన్న వాళ్ళు ఎవరు కోర్టుకెళ్ళరు, మిస్రీడింగ్ పేపర్లో వేస్తుంటారు, టీవీలో వేస్తుంటారు, అట్లా ఉంటారు, చాలా మంది వినియోగదారులు ఉంటారు. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అథారిటీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీని ప్రకారం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోతున్న వినియోగదారులు 1,00,000 మంది ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ ఎక్కడైనా వైలేట్ అయితే వారి మీద నోటీస్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి కల్తీమై ఉన్నట్టు వస్తువులు ఉంటే వాళ్ళని స్టాప్ చేయమని చెప్పేసి, మార్కెట్లో ఉంచి విత్డ్రా చేసుకోమని చెప్పేసి, ప్రొడక్షన్ ఆపమని చెప్పేసి, అడ్వర్టైజ్మెంట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఆపమని చెప్పేసి, మళ్ళీ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పేసి. అదేవిధంగా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు మనకు టీవీలో, ఇవ్వలో రకరకాల వస్తువులు,
1: బ్రాండ్ అంబాసిడర్స్
0: అని చెప్పేసి వాళ్ళకి సాధారణంగా తెలియదు, ఇదే డబ్బుల కోసం చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అంబాసిడర్స్ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెన్నిస్ స్టార్స్ కావచ్చు, ఎవరైనా సరే
1: వాళ్ళు కూడా జాగ్రత్త,
0: వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కూడా ఫైన్ వేస్తానికి, 1,00,000 ఫైన్ వేస్తానికి అవకాశం ఉంది, వాళ్ళని కూడా జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సెలబ్రిటీస్ హీరో ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దేనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని చట్ట ప్రకారం ఉందని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యత ఉంటారు.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

0: వినేంతవరకు ఇది మన చట్టం. న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో వినియోగదారుల హక్కుల చట్టం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో

0: బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 7:31 క్రాస్ చేసి 58 సెకండ్స్ అవుతుంది. ఆల్ టైమ్ హెడ్స్ వింటారు.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. కోటి సంగీత సారథ్యంలో చాలా బాగుంది సినిమా కోసం. రచన సామవేదం షణ్ముఖ శర్మ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. మొత్తం సినిమా కోసం మనోజ్ సుజాత పాడిన పాట, భువనచంద్ర రచన, AR రెహమాన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: మధురిమ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 7:47 క్రాస్ చేసి 51 సెకండ్స్ అవుతుంది. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. నిన్నే పెళ్లాడతా ఈ సినిమా కోసం సందీప్ చౌత కంపోజ్ చేసిన పాట వినండి. సాహిత్యం శ్రీనుల సీతారామ శాస్త్రి, గానం హరిహరన్, చిత్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: రాజ్ కోటి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి రచన, ముఠా మిశ్రీ సినిమా కోసం. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 8:00 అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కన్నేపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ నాయకత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శాస్త్రీయ పునరుద్దరణ పూర్తయి భద్రతను ధృవీకరించే వరకు 3 బ్యారేజీలు నిర్వహించరాదని జాతీయ డ్యాం భద్రతా సంస్థ స్పష్టంగా ఆదేశించిందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలు కాపాడడమే తమ ఏకైక లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు 1వ ఫేజ్ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి

కిషన్ రెడ్డి సూచించారు. పాలమూరు ప్రాంతాల అభివృద్దికి, మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరుస్తామని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్లో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములు సేకరించి 100,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 8:33 అవుతుంది. ఇప్పుడు
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇంట్రెస్టింగ్ విషయాలని ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టి ప్రజెంట్ ట్రెండింగ్ ఇది అని అండర్స్టాండ్ అయ్యేలా చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మీకోసం కేర్ఫుల్ గా ఏర్కొని వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నో వింత వింత సంగతుల్ని, ఇంట్రెస్టింగ్ గా అనిపించే వార్తల్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకునే మస్తీ మజాలో ఇవాళ కూడా మీకు చెప్పాల్సిన చాలా విషయాలున్నాయి. ఈ హాఫ్ అన్ అవర్ లో ఎన్ని వీలైతే అన్ని విషయాల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: షాపింగ్ మాల్ సినిమా కోసం హరిచరణ్ చిన్మయి పాడిన పాట అది. వెన్నెలకంటి రచన, జీవి ప్రకాష్ కుమార్ విజయ ఆంటోని సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా వింటున్నారు విత్ యువర్ అర్జనాగ్. పచ్చని వరి పొలాలు చుట్టూ కొబ్బరి చెట్లు అండ్ అలాగే తాడి చెట్లు, జుమ్మని వీచే పిల్లగాలి, అలాంటి ఒక అందమైన ప్రకృతి ఒడిలో ఒక క్యూట్ గా చిన్న అమ్మాయి నవ్వుకుంటూ ఆ వరి చేను గిట్టుపై మెల్లగా పరిగెడుతుంది. ఆమె వెనకాల మాత్రం ఎవ్వరూ ఇమాజిన్ చేయని ఇద్దరు చిన్న ఫ్రెండ్స్ కూడా అడుగు వెంట అడుగు వేస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఇది నిజ జీవితమా లేక డిస్నీ సినిమా సీనా అని. కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి, మరికొన్ని వీడియోలు మాత్రం మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి.

మనం మాట్లాడుకునే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో కోట్లాది మంది ఇష్టపడుతున్నారు. శ్రీలంకకు చెందిన ఓ చిన్నారి పచ్చని వరి పొలాల్లో నడుస్తూ తనతో పాటు ఒక చిన్న ముళ్ళపంది పిల్ల, అలాగే పునుగు పిల్లి, సివెట్ కిటన్ అంటారు కదా, ఈ రెండింటితో ఎంతో ఆప్యాయంగా ఆడుకుంటూ కనిపించింది. ఆ స్నేహం చూసిన నెటిజన్లు ఆమెను ప్రేమగా డిస్నీ ప్రిన్సెస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈ వీడియో జస్ట్ వైరల్ కాలేదు. జంతువులంటే ప్రేమ, ప్రకృతితో అనుబంధం, అమాయకత్వం కలిసి ఉంటే ఎంత అందమైన ప్రపంచం కనిపిస్తుందో మరోసారి గుర్తు చేసింది. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: రవీంద్ర గీతం మాదిరి పాడిన పాట విన్నారు. మణిశర్మ సంగీతం, భాస్కర భట్ల రవికుమార్ రచన.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా వింటున్నారు. మనుషుల్లో ఆడ మగ ఉంటారు, జంతువుల్లో కూడా మేల్ ఫీమేల్ అని టూ టైప్స్ ఆఫ్ జెండర్స్ ఉంటాయి. అండ్ ఫైనలీ ఆడ చెట్లు మగ చెట్లు కూడా ఉంటాయని చాలా మందికి తెలుసు. కానీ రాళ్లలో కూడా, అదే రాక్స్ అండ్ స్టోన్స్లో కూడా జెండర్ చేంజ్ ఉందంటే నమ్ముతారా? బట్ ఇట్స్ ట్రూ. బట్ ఆ రాళ్ళు మాట్లాడలేవు, నడవలేవు, మరి వాటిని ఆడ మగ అని ఎలా రికగ్నైజ్ చేస్తారు? హలో, అంతేకాదు వాటిలో థర్డ్ జెండర్ నపుంసక లింగం కూడా ఉందంట. అసలు అది ఎలా సాధ్యమవుతుంది? గెస్ చేయగలరా? ఇంకో క్లూ ఇస్తాను. ఈ రహస్యం తెలుసుకోవాలంటే దేవాలయాలకు వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ప్రతిష్ఠించే ప్రతి విగ్రహం వెనుక ఈ సీక్రెట్ దాగి ఉంది కాబట్టి. ఒక రాయిని సెలెక్ట్ చేయడానికి ఆ శిల్పులు ముందు చూసే దాని రంగు కాదు, బరువు కాదు, మరేం చూస్తారు అంటే అదే అసలు ఆ రాయి ఆడదా మగదా అని తెలుస్తారు. వినడానికి విచిత్రంగా ఉంది కదా, మరి దాని వెనక ఉన్న వేల ఏళ్ల శిల్ప శాస్త్రం ఏంటి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ 2 ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుండెల్లో గోదారి ఈ సినిమా కోసం భవతారిణి ఇళయరాజా పాడిన పాట, అనంత్ శ్రీరామ్ రచన, ఇళయరాజా సంగీతం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఏంటి, రాళ్లలో ఆడామగ ఉంటాయా? ఆ ప్రశ్న మీ మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉంది కదా. మస్తి మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది సైన్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. విగ్రహాల కోసం శిలను ఎంపిక చేసే ముందు శిల్పులు ఆ రాయిని మెల్లగా టచ్ చేస్తారు, అప్పుడు వచ్చే సౌండ్ బేస్ చేసుకుని దాని బిహేవియర్ డిసైడ్ చేస్తారంట. అలా ఆ రాయిని టచ్ చేసినప్పుడు కంచుగంటల గంభీరంగా మోగిందనుకోండి, అది పురుష శిల అంటే మేల్. అలాంటి వాటితో వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి ఇలాంటి పురుష దేవతల విగ్రహాలు చెక్కుతారు. ఒకవేళ ఇత్తడి గంటల మృదువుగా వినిపిస్తే అది స్త్రీశిల అంటే ఫిమేల్ అని అర్థం చేసుకుని అలాంటి వాటితో సీతాదేవి, మహాలక్ష్మి, ఆండాల్ వంటి దేవతామూర్తిని తయారు చేస్తారు. ఒక డప్పు మోగినట్టుగా నిస్సారమైన శబ్దం వస్తే మాత్రం అది నపుంసక శిల అంటారంట. అలాంటి రాళ్లతో విగ్రహాలు చేయరు, బట్ వాటిని దేవాలయ పీఠాలు బేస్ స్ట్రక్చర్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆడ మగ అనేది సెక్స్ డిఫరెన్షియేషన్ కాదు, ఆ రాళ్ల సౌండ్ అంతే. బిహేవియర్ అండ్ స్ట్రక్చరల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలపడానికి శిల్పశాస్త్రంలో ఉన్న టెక్నికల్ నేమ్స్ ఇవన్నీ, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎంత అద్భుతంగా ఆలోచించారు కదా మన పూర్వీకులు, ఒక రాయిని కూడా శాస్త్రీయంగా పరీక్షించి ఆ తర్వాతే దాన్ని దైవ స్వరూపంగా మలిచేవారు. అందుకే దేవాలయంలో కనిపించే ప్రతి విగ్రహం వెనుక కేవలం శిల్పి చేతి పని మాత్రమే కాదు, వేల ఏళ్ల సాంప్రదాయం, శాస్త్రం, నైపుణ్యం ఇవన్నీ ఉన్నాయి. మరోపట మీకోసం

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటలు పాడటమే కాదు, వాటిని వింటూ ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్టే. అండ్ ఆ పాట వెనుకున్న విశేషాలను తెలుసుకుంటూ ఆ పాటలు వినడం నిజంగా ఒక మంచి మధురమైన అనుభూతి కదా. ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ను మీ ముందుకు తీసుకొస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రాం ఏకచిత్రగానం. ఇవాళ సినిమా గుణశేఖర్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సైనికుడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ క్రితం, అంటే 2006 అక్టోబర్ 21 మన ఇండియాతో పాటు యుఎస్ఏ, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, ఇలా 5 దేశాల్లో ఒకేసారి ఈ సైనికుడు మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ప్రొడ్యూసర్ సి అశ్విని దత్ శాటిలైట్ ట్రాన్స్మిషన్ ద్వారా వరల్డ్ వైడ్గా ఈ ఆడియో లాంచ్ చేసి పార్టీని లైవ్ టెలికాస్ట్ చేశారు. హరి జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆ సినిమా నుండి లేట్ చేయకుండా ఒక మంచి పాట విందాం. ఒక హీరో ఎంట్రీ అంటే కేవలం స్క్రీన్ మీద కనిపించడం కాదు, థియేటర్ మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోవాలి. అలాంటి ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్లో వినిపించే పాట ఆడియన్స్లో అడ్రినలిన్ ఇంక్రీజ్ చేయాలి. ఈ సినిమాలో వినిపించే అలాంటి ఎనర్జెటిక్ సంఘం ఇప్పుడు మీ అందరి కోసం. పాట విన్నాక ఆ విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

వావ్, పాడవింటుంటే తెలుస్తుంది ఇది నార్మల్ హీరో ఇంట్రో సాంగ్ అయితే కాదు. ఒక వ్యక్తి చేంజ్ అయితే సొసైటీ మొత్తం చేంజ్ అవుతుంది అనే ఒక థాట్ని క్రియేట్ చేసే పాట అని లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారు యూత్లో డేర్ అండ్ రెస్పాన్సిబిలిటీని

0: చంపేలా ఈ పాట రాశారు. దానికి ఎగ్జాంపుల్ ఫస్ట్ చరణ్లో, వేదాలే చదివినా వేమన నీతులు చదివినా అవినీతుల లోతును చదవరా అని లైన్. అందుకే ఈ పాటలో ఇప్పటికీ ఒక ఉత్సాహం వినిపిస్తుంది. పాట పాడిన సింగర్ కేకే ఎనర్జీ ఈ పాటకి పెద్ద ప్లస్. మ్యూజిక్ డైరెక్టర్ హరి జయరాజ్ ఈ పాటలో ఎలక్ట్రిక్ గిటార్స్, రాక్ బీట్స్, బ్రాస్ సెక్షన్స్ అన్ని కలిపి మంచి మోటివేషన్ ఫీల్ వచ్చేలా కంపోజ్ చేశారు. పాటలో హీరో మహేష్ బాబు న్యాచురల్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఫైట్ ఎనర్జీకి కరెక్ట్గా ఈ ట్యూన్ సరిపోయింది. సో పాట విని ఎంజాయ్ చేసిన మీ అడుగులకు కూడా ఒక బీట్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు వినబోయే సాంగ్లో హరి జయరాజ్ మరో యాంగిల్ చూడొచ్చు. ఒకవైపు వెస్ట్రన్ బీట్స్, మరోవైపు చిలిపి రొమాన్స్ అంతా కలిస్తే వచ్చే ఫన్ ట్రాక్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఏకచిత్ర గానం వింటున్నారు విత్ యువరాజ్. నాకు ఇప్పుడు వినబోయే పాట నిజంగా తెలుగు సినిమా పాటేనా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే హ్యారీ జయరాజ్ ఇందులో డ్యాన్స్ పాప్, ఎలక్ట్రానిక్ గ్రూవ్, ఫంక్ లాంటి వెస్ట్రన్ మ్యూజిక్ స్టైల్స్ ని చాలా న్యాచురల్ గా కల్పించారు. అప్పట్లో మన తెలుగు సినిమాల్లో ఇలాంటి సౌండ్ చాలా కొత్త. ట్విస్ట్ ఏంటంటే అలాంటి క్రిటికల్ ఇంగ్లీష్ స్టైల్ మ్యూజిక్ లో కూడా అదే బీట్ లో కలిసిపోయేలా తెలుగు పదాలని రాయగలగడం, ఇది లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి సాధ్యమేమో అనిపిస్తుంది. ఈ పాటలో ఉన్న స్టార్టింగ్ వర్డ్స్ ఉంటాయి. బైలా బైలము అనే పదానికి స్పెషల్ డిక్షనరీ మీనింగ్ ఏం లేదు, జస్ట్ ఒక రిథమిక్ హుక్ ఫ్రీజ్ అంతే. వినగానే గుర్తుండిపోయే ఒక సౌండ్ అనమాట. ట్యూన్ విన్న తర్వాత బైలా బైలము సరికొత్త సంగీతంలో, డైలా డైలము పయనిద్దాం ఈ వేగంలో అని మనసులో అనుకునే బోసు గారు పాటలు అవే లైన్స్ రిపీట్ చేశారేమో అనిపిస్తుంది. మెరిసేదంతా బంగారం కాదు అనే ప్రావర్బ్ని మూవీలో మోసపోయిన హీరోయిన్ తనని సేవ్ చేసిన హీరోతో చెప్పినట్లు ఇలా రాశారు. మెరుపే బంగారాలు, మెరవకపోతే రాళ్ళు, అనుకుంటూ ఉన్నాగా ఇన్నాళ్ళు, తెరిపించావోయి కళ్ళు, విడిపించావోయి ముళ్ళు, ముళ్ళైనా నీతో ఉంటే పూలు అంటూ స్టోరీ లైన్ ఏంటో చెప్పేశారు. ఇండియన్ పాప్ మ్యూజిక్ అంటే గుర్తొచ్చే లెస్టీ లూయిస్ గొంతు ఈ పాటకి ఇంటర్నేషనల్ టచ్ ఇస్తే, మరో సింగర్ అనుష్క వాయిస్లో ఉండే హస్కీనెస్, కాన్ఫిడెన్స్ పాటకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది. ఆయన ఆల్బమ్స్ వినే వాళ్ళకి ఇవన్నీ కొత్త కాదు, కానీ సింగర్ సునీత సారథి కూడా ఈ పాటలో ఒక పార్ట్ అన్ని గొంతుల్లో కలిసి అందంగా మారిన బైలా బైలమ్మ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: వెస్టర్న్ బీట్స్ తో స్టైలిష్ గా ఊపేసిన హరీష్ జయరాజ్ నెక్స్ట్ సాంగ్ లో మనల్ని ఒక్కసారిగా ఒక మెలడీ ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఆయన గురించి ఫ్యాన్స్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, హరీష్ మెలడీ మొదలెడితే మనసు నెమ్మదిగా శ్వాస తీసుకుంటుందని. తర్వాత మనం వినబోయేది అలాంటి మెలడీని. మూడు అద్భుతమైన గొంతులు ఉంటాయి ఆ పాటలో, ఒక గాఢమైన ప్రేమ భావం ఉంటుంది, మధురమైన సాహిత్యం కూడా ఉంటుంది. ఆ పాట గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏక చిత్ర గానం వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్.

అలాంటి పాటల్లో ఒకటి మాయేరా మాయేరా. సినిమా పేరు సైనికుడు గాని ఈ పాట మాత్రం యుద్ధం గురించి కాదు, ప్రేమ మనిషిని ఎలా మార్చేస్తుందో చెప్పే ఒక సంగీత యాత్ర. హరిజయరాజ్ ఈ పాటలో డిఫరెంట్ సింగర్స్ గొంతుల్ని కలిపినట్టే పియానో, స్ట్రింగ్స్, ఫ్లూట్, స్టాఫ్రెడ్స్ అన్నీ సున్నితంగా మిక్స్ చేశారు. ఈ పాటకు సాహిత్యం కులశేఖర్. ఆయన రేటింగ్స్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆయన ప్రేమను కేవలం అందం చుట్టూ తిప్పకుండా ఆత్మీయత, ఆరాధన, అనుబంధం ఇలా అల్లుతూ ఉంటారు. మాయేరా పాటలు కూడా అది కనిపిస్తుంది. ఇక్కడ మాయా అంటే మోసం కాదు, ప్రేమలో పడినప్పుడు కలిగే మధురమైన మత్తు, మనసును మార్చేసే అద్భుతమైన అనుభూతి. అందుకే మాయేరా అనే పిలుపు ఒక ప్రేయసిని మాత్రమే కాదు, ప్రేమనే పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవితా కృష్ణమూర్తి వంటి ముగ్గురు దిగ్గజాలు ఈ పాట పాడారు. ఎస్పిబి గురించి కొత్తగా చెప్పాల్సిందే ఉంది. పాటలో ఆయన గొంతొచ్చేసరికి పాట ఒక్కసారిగా మనసుకు ఇంకా ఇంకా దగ్గరవుతుంది. ఇక కర్ణాటక సంగీతంపై అద్భుతమైన పట్టున్న ఉన్నికృష్ణన్ గాత్రం హైపిచ్ స్వరాలను కూడా చాలా సింపుల్గా పలికిస్తుంది. మరో సింగర్ కవితా కృష్ణమూర్తి గొంతు ఈ పాటలో ఒక మృదువైన వెన్నెల్లా అనిపిస్తుంది. ఈ పాటను ఒకసారి హెడ్ఫోన్స్తో వింటే చరణం కంప్లీట్ అయ్యాక వెనక చాలా సున్నితంగా వినిపించే స్ట్రింగ్ హార్మోనీ ఉంటుంది. అదే తర్వాత వచ్చే లైన్కు ఎమోషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ప్రేమ అంటే మనసును ప్రశాంతంగా మార్చే ఒక అందమైన అనుభూతి అని చెప్పే ఈ పాట మీ అందరి కోసం.

0: ఈ పాటలో ప్రేమలో ఉన్న ప్రశాంతతను విన్నాం కదా. ఇప్పుడు ప్రేమలోని అందాన్ని, ఆరాధనను, ఒక అమ్మాయి సౌందర్యాన్ని కవిత్వంగా చూసే పాట మనకోసం సిద్ధంగా ఉంది. ఇది కేవలం హీరోయిన్ అందాన్ని పొగిడే పాట కాదు, అందాన్ని చూసే మనసు ఎంత అందంగా ఉండాలో చెప్పే పాట. పాట గురించి కూడా మాట్లాడుకుందాం కాసేపట్లో. స్టే ట్యూన్డ్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఏకచిత్రగానం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 8:56 రాసేసి 13 సెకండ్స్ అవుతోంది. కొన్ని పాటలు విన్న వెంటనే నచ్చేస్తాయి, మరికొన్ని విన్న ప్రతిసారి కొత్తగా ప్రేమలో పడేస్తాయి. అలాంటి పాటలు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ సొగసు చూడతరమ. ప్రేమను సంగీతంగా వినిపించాలంటే హరి జయరాజ్ను మించిన వాళ్ళు లేరేమో, ఉన్నా కూడా చాలా రేర్ అనిపిస్తుంది. ఈ పాట ఫస్ట్ 10 సెకండ్లు వింటే మీరు కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ సంగీతం పరుగులు తీయదు, మనసు నడిచే వేగంలోనే సాగుతుంది. కులశేఖర్ రాసిన మరో పాట ఇది. ఆయన స్త్రీ అందాన్ని వర్ణించిన, ఎక్కడ వాళ్ల గౌరవం తగ్గకుండా కాపాడారు, ఎక్కడ అతిశయోక్తి కానీ ఎలాంటి అసభ్య పదజాలం కానీ ఉండదు. పాటంతా ఆరాధన అండ్ ఆప్యాయతలు మాత్రమే కనిపిస్తాయి. ప్రేమలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఎంత అందంగా చూస్తారో అనే భావన వినిపిస్తుంది. సొగసు అనే పదాన్ని ఆయన కేవలం రూపానికి పరిమితం చేయలేదు, మనసు కూడా అందంగా ఉంటేనే ఆ సొగసు సంపూర్ణమవుతుందని ఈ పాట అంతరార్థం. ఈ పాట వింటే ప్రేమలో గౌరవం ఎంత ముఖ్యమో కూడా అర్థమవుతుంది. శ్రేయా ఘోషాల్ ఈ పాటను చాలా బాగా పాడారు. తెలుగు తన మాతృభాష కాకపోయినా పదాల స్పష్టత అద్భుతంగా ఉంటుంది. ప్రతి అక్షరం ఎంత స్వచ్ఛంగా పలికారంటే పాట వింటే మీకే తెలుస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హరి జయరాజ్ మెలడీలో సైలెంట్ స్పేస్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే సింగర్ ఒక లైన్ పూర్తి చేశాక ఒక్క క్షణం నిశ్శబ్దం, ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటల్ సౌండ్, మళ్ళీ వాయిస్. ఆ చిన్న నిశ్శబ్దమే మనసులో ఆ లైన్ నిలబెడుతుంది. సొగసు చూడ తరమాలో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఆ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: బాగుంది కదా. హరిజయరాజ్ అంటే కేవలం మెలోడీలే కాదు, తెలుగు నేటివిటీని కూడా ఎంత అందంగా సంగీతంలో కలుపుతారో చూపించే పాట. నెక్స్ట్ రాబోతుంది, స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు

0: సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: కొంతమంది కవులు ప్రేమను రాస్తారు, ఇంకొంతమంది ప్రేమనే పాడిస్తారు. వేటూరి సుందరరామూర్తి గారు మాత్రం ప్రేమను తెలుగు భాషలో జీవింపజేస్తారు. ఏకచిత్రగానం వింటున్నారు విత్ యువర్ హార్ట్జే నాగ్. ఇప్పుడు వినబోయే పాట అలాంటి సాహిత్య సౌందర్యానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అగ్గిపుల్ల అంటే కోపం, అల్లరి, చిలిపితనం గుర్తొస్తాయి కదా ఎవరికైనా. కానీ వేటూరి గారి కలం దగ్గరికి వచ్చేసరికి అది ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ప్రేమగా చమత్కారంగా వర్ణించే రూపకంగా మారిపోయింది. ఇదే గొప్ప సాహిత్యం. హరిజయరాజ్ ఎంత మోడర్న్ మ్యూజిక్ చేసినా తెలుగు నేల వాసన్ని కూడా అద్భుతంగా అందులో కల్పించారు. ఈ పాటను అబ్జర్వ్ చేస్తే మీకు కూడా ఆ విషయం అర్థమవుతుంది. వేటూరు గారి పాటల్లో ఉపమానాలు బలవంతంగా రావు, అవి మాటల్లోనే పుడతాయి. ఆడపిల్ల, అగ్గిపుల్ల అనే మాటలోనే ఒక చిలిపి నవ్వు ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక అల్లరుంది. ప్రేమ ఉండే చిన్న చిన్న అలకలు, ఆటలు, ఆకర్షణ ఇవన్నీ ఒకే భావంలో ఇమిడిపోయాయి. వేటూరి గారు ఒక్కసారి తన రచనాతత్వం గురించి చెప్పిన ఒక భావం చాలా ఫేమస్. అదేంటంటే, పదం వినగానే శ్రోతకు దృశ్యం కనిపించాలి అని. ఈ పాట వింటే ఆ మాట ఎందుకు ఆయన అలా అన్నారో మీకు అర్థమవుతుంది. ఇక గజల్, కర్ణాటక సంగీతం, సినిమా పాట ఏ స్టైల్లో పాడినా ఆయన గొంతులో ఒక మృదుత్వం ఉండే సింగర్ హరిహరన్ తన అమాయకత్వాన్ని పాటలో కూడా వినిపించే చిత్ర ఈ పాట పాడారు. ప్రేమలో ఉన్న ఇద్దరు మనసులు మాట్లాడుకున్నట్టుగా అనిపించే ఈ పాట మీ అందరి కోసం.

ఒక మంచి ఆల్బంకు చివరి పాట కూడా గుర్తుండిపోవాలి అంటారు. సైనికుడు ఆల్బంలో ఆ బాధ్యతను తీసుకున్న పాట ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామంది ఈ పాట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఏరియా పేరును కూడా పాటలా మార్చగలడు. ఒక గొప్ప కవి ఆ ప్రాంతపు సంస్కృతిని కొన్ని పదాల్లోనే మన కళ్ళ ముందు నిలబెట్టగలడు. అలాంటి పాటే మనం వినబోయే ఊరుగల్లుకే పిల్ల అనే పాట. ఊరుగల్లు అంటే నేటి వరంగల్ అది అందరికి తెలుసు. ఆ చారిత్రక వైభవం, కాకతీయుల సంస్కృతి, ఆ నేలలోని జానపద నడక ఇవన్నీ ఒక్క పదంలోనే వినిపిస్తాయి. వేటూరి గారు ఆ పదాన్ని కేవలం ఒక ఊరి పేరుగా కాకుండా తెలుగు నేల అందానికి ఒక ప్రతీకగా యూజ్ చేశారు. ఇలాంటి పాటలు వింటే మ్యూజిక్ డైరెక్టర్ హరి జయరాజ్ గారికి ఫోక్ మ్యూజిక్ మీద కూడా ఇంత మంచి అవగాహన ఉందా అనిపిస్తుంది. గ్రామీణత కోల్పోకుండా అందమైన సంగీతాన్ని సృష్టించారు ఆయన. వేటూరి గారి జానపద పదాలు రాసేటప్పుడు అవి ఆర్టిఫిషియల్గా అనిపించవు, ఆ ఊరి మనిషే మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. తెలంగాణ భాష మాధుర్యం, తెలుగు నేటివిటీ, ప్రేమలోని అల్లరి మూడు కలిసిపోయాయి. ఆయన పదాలు వింటుంటే పల్లె జాతరలు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పాటకు మరో అందం ఒక్క గొంతు కాదు, నాలుగు గొంతులు. ఉచ్చారణ ఉత్సాహభరితమైన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కారుణ్య, ఫోక్ ఎనర్జీని అందంగా మోసుకొచ్చిన కార్తీక్, మృదువైన ఉచ్చారణ స్వచ్ఛమైన స్వరంతో జానపదంలో కూడా మెలడుని కోల్పోకుండా పాడగల సామర్థ్యం ఉన్న హరిణి అండ్ అలాగే ఎనర్జెటిక్ ఫోక్ నెంబర్స్కు కేరాఫ్ అడ్రస్ మాలతి, ఈ నాలుగు గొంతులు కలిసి పాడిన ఈ పాట మీకోసం.

హరీష్ జయరాజ్ ని చాలా మంది మెలోడీల ఆర్కిటెక్ట్ అని పిలుస్తారంట. మరో అద్భుతమైన ఆల్బంతో మరో సంగీత యాత్రలో మళ్ళీ రేపటి ఏకచిత్ర గణంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. మదికి స్వాంతనిచ్చి ఆనందాన్ని చేకూర్చేది భగవదారాధన. పాలను ముంచినా నీటిని ముంచినా నీదే భారమంటూ శాంభవీ ప్రాణేశుడు శ్రీకాళహస్తీశ్వరుని స్తుతిస్తూ పాడిన పాట సినీ గేయం మొదలైన రోజుల్లో తొలి తరానికి చెందిన ఓ మధుర గీతమిది. కాళహస్తి మహత్యం చిత్రంలో ఘంటసాల, రచన తోలేటి ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం, సంగీతం.

మనిషికున్న మంచి స్థాయి కన్నా చుట్టూ జరిగే వంచన పెరిగిపోతే న్యాయం మీద నమ్మకం కాస్తా పోయి కత్తిని కత్తితో జయించాలి అని మనసుకు అనిపిస్తుంది. అయినా చివరికి మంచే గెలవాలి అంటే నీతికి నిలబడాల్సిందే అంటారు పెద్దలు. ఈ భావాలు ప్రకటించటానికి మనసును పంచుకునే మనిషి కోసం తరిగిపోని నిశరాత్రిలో తప్పిస్తున్న రెండు గుండెలు పాడుకుంటున్న పాట మంచి మిత్రులు చిత్రంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

ఈ లోకం చాలా విచిత్రమైంది. భ్రమించిన వారికి భ్రమించినంత, పైపై మెరుగుల కోసం లోకులెప్పుడూ వేచి చూస్తూ ఉంటారు. ఆ పలుగాకులకు భయపడాల్సిన అవసరం అస్సల్లేదని, ప్రతి మనిషిలో దైవదర్శనం నిజమైన ఆరాధన అని, అందుకోసం పుట్టకు గుట్టకు, బండకు కొండకు, కొమ్మకు బొమ్మకు అర్చనలు ఆరాధనలు అక్కర్లేదు అంటున్న పాట. అలనాటి సంగీతం చాలా కాలం పాటు మన మదిలో గుర్తుండిపోయేలా నిబద్ధం చేశారు అప్పటివారు. సతీ అనసూయ చిత్రంలో పి. సుశీల పాడిన పాట. డాక్టర్ సి. నారాయణరెడ్డి రచన, పి. ఆదినారాయణరావు సంగీతం.

రామాయణం ఒక మహాకావ్యం. అందులో ప్రతి ఘట్టం మనిషి జీవితంతో ముడివేసుకునుంటుంది. అడవి పాలైన శ్రీరామచంద్రుని అడవి పక్షులు సైతం అమితంగా ఇష్టపడ్డాయి. అంటానికి జటాయు కారణం కదా. మహాసాగరాన్ని ఈదాలనుకునే ముందే అది అసాధ్యమని భావిస్తున్నప్పుడు, వంతెనే సవబు అన్నప్పుడు ఓ చిన్నారి ఉడతపిల్ల చేసిన సాయం మరొక తాత్కణం. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం సంగతి ఎలా ఉన్నా శ్రీరాముడు మాత్రం కాకి మీద గరిక అస్త్రాన్ని వేశాడు అంటారు. రాతిని నాతిగా మార్చింది ఆ పాదమే. ఆ కాలి స్పర్శ కోసం పడవ నడిపే బోయ పరితపించాడు. ఇంతమందికి ఇన్ని జరిగినా మత్సరం చావని మనిషిగా ఉన్నంత వరకు మనిషైనా తనకు భగవద్దర్శనం జరగట్లేదు అంటూ వాపోతున్న గీతం. రసప్లావితమైన ఈ గీతంలో భక్తిరసం తుణికిసలాడుతూ ఉంటుంది. గోరంత దీపం చిత్రంలో పి సుశీల, ఆరుద్ర రచన కెవి మహదేవన్ సంగీతం.

చల్లగా ఉండి వేడినిచ్చేదేది? వేరే చెప్పాలా? వెన్నెలే. నిన్న, ఈరోజు, రేపు త్రికాలాలు అనుకుంటే నిన్నటి మీద ఈరోజు, ఈరోజు మీద రేపు ఇంకా బావుండాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రేమించే మనసుకు అవతల వ్యక్తి నిన్నకంటే నేడు కొత్తగా, రేపు మరింత కొత్తగా మత్తుగా అనిపించటం సహజం. వెన్నెల వేడెక్కించే వేడిలో ఆ విరహంతాలకు వేడి నుంచి చల్లార్చి చల్లని ప్రేమలో ముంచి ఒక ఊగు ఒక తూగు ఉండేలా చక్కటి రాగంలో భీంపలాసలా అలరించే గీతం పెళ్లినాటి ప్రమాణాల చిత్రంలో ఘంటసాల లీల, పింగళి నాగేంద్రరావు రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

నీకేం కావాలి అని అడిగితే పర్వాలేదు, నీ దృష్టిలో నేనేం కావాలి అని అడగటంలోనే సమస్య అంతా ఉంది. ఇదంతా ఎక్కడొస్తుందంటే వలపులాంటి అగ్నిలోంచి వస్తుంది. అది మది నుండి మదికి అంటుకుని ఇరువురిని దహిస్తూ ఉంటుందిట. కొన్ని పరిచయాలంతే చిరుజల్లులా మొదలవుతాయి, పెను వరదలా మారతాయి, మనల్ని చుట్టేసి సుడిగుండంలోకి తోసేస్తాయి. అలాంటి పరిచయంలో మనసు పారేసుకున్న ఓ మనిషి స్పందించని మనసున్న మరొక మనిషి హృదయంతో మొరపెట్టుకుంటున్న గీతం. కన్ని మనసుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

వాన కురిస్తే మెరుపు మెరిస్తే పిల్లలు నాకోసమే అనుకుంటూ ఉంటారు. వెన్నెల విరగబూసింది తనకోసమే అనుకున్నా వేచి చూసి అలసిపోయి వాడిపోయిన జాజుల్లా రాత్రంతా చందమామ తనకోసం చూసి చూసి అలసిపోయి పడమటిగట్టుకు చేరుకున్నట్టు, అతని ఎలకడి లేని కారణంగా తన మదిలో అలజడి ఉందని, అందుకే నిద్రకూడా రావటలేదని, కలలోనే కాంచాలంటే కన్నుకు నిద్రలేదుగదా అని, మది తలుపులు మనసు తలుపులు ఇవన్నీ తెరిచి రావలసిన మనిషి కోసం ఎదురుచూపులో ఓ గాయని పాడిన మనోహర గీతం. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ రచన ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

ఆ వేడి ఒక్కళ్ళకే తెలుస్తుంది, ఆ వాడి కూడా ఆ ఒక్కరికే తెలుస్తుంది. అది దూరవయసు వేడి, ఇది కోరచూపు వాడి. మనసు గాయపడితే అందుకు ముందు ముందు మురిపాలేనిని, ములుగుతున్న మదిని, గుండె కోతని మరింతగా కోసేయొద్దు అని, కోపంగా చూసి కోరికను మరింత పెంచవద్దని, మదిమాటని పెదవి దాటనీని సందర్భంలో మనసులోని మాటని, ఎదురువచ్చిన మనసుని నిలదీస్తూ గళమెత్తి పాడుతున్న యుగళగీతం. ఆత్మగౌరవం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

వీణ పాడాలంటే వేళ్లతో మీటాల్సిందే, కమలం విరియాలంటే సూర్యకిరణం పడాల్సిందే, మమత కావాలంటే మనిషికి మనిషితోడు ఉండాల్సిందే, మనుగడ ఉండాలంటే మనిషికి ప్రేమ ఉండాల్సిందే. పొడుమని అంటని ఆకాశంలా ఉండవద్దని, ఒంటరి తొంటరితనం వదిలిపెట్టమని, అవతల మనిషి ఎలా ఉన్నా తనకి తాను ఎలా ఉండాలో కోరుకుంటున్నట్టుగా, తనకు కావలసినట్టుగా ఉండాలని ప్రబోధించి ఏమారుస్తున్న గీతం మంచి రోజులొచ్చాయి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, దేవులపల్లి వారి రచన, టి. చలపతిరావు సంగీతం.

బాధ్యతలు మనిషిని కట్టిపడేస్తే అవి తీరిపోగానే బంధనాలు కాస్తా ఊడిపోతాయి. ఎదలోతల్లో దాచిన కోరికలు పడగలు విప్పి పాటలు పాడటం మొదలెడతాయి. అలాంటి ప్రణయాన్ని ఇంతకాలం ఎలా దాచుకున్నాను అంటే, అది ఆ హుయ్యల మీద ఎదలోతుల్లోని పదిలంగా దాచుకున్న మదిలోని హృది మీద ఉన్నాయని, ఒక చామంతికి ఓ పూబంతికి సరిపోల్చే చిన్నదానికోసం మధ్య మధ్యలో ఇష్టం వచ్చినట్టు పువ్వు నవ్వు ఇలా ప్రకృతిని వాడేసుకుంటూ పాడిన ప్రణయ గీతం ఇది. ఆత్మీయుల చిత్రంలో ఘంటసాల, పి సుశీల, శ్రీనారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఎంత ఎత్తుకైనా ఎగురుతూనే ఉంటుంది. ఆఖరికి తమ పెళ్లి కూడా ఆ పైలోకాల్లో జరగాలని, పనిలో పనిగా పెళ్లికి దేవతల్ని కూడా పిలవాలని, నక్షత్రాల్ని తలంబ్రాలుగా పోసుకోవాలని, మెరుపుల్ని దీపమాలికలుగా అలంకరించుకోవాలని, గాలి మేళతాళాలు చేస్తే ఇంద్రధనుస్సుపై పాన్పు సమకూర్చాలని, మేఘమాలికల తలుపులు వెనక పెళ్లి జరగాలనుకుంటూ ఊహల్లో అలా అలా ఆకాశంలోకి వెళ్లిపోయిన పాట. శ్రీ రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలో పి సుశీల, దాశరథి గేయం, పెంజాల సంగీతం.

మనిషికున్న మంచి స్థాయి కన్నా వంచన పెరిగితే న్యాయం మీద నమ్మకం పోయి కత్తిని కత్తితో జయించాలనిపిస్తుంది. అయినా మంచే గెలవాలి, నీతికి నిలబడాలి.

ఈ భావాలు ప్రకటించటానికి మనిషి పంచుకునే మరో మనిషి కోసం తరిగిపోని నిశిరాత్రిలో తపిస్తున్న రెండు గుండెలు పాడుకున్న పాట. మంచిమిత్రుల చిత్రంలో ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్పీ కోదండపాండి సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

రేపటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో రాత్రి 7:15 అవయవదానం. జీవన్ దాన్ హెడ్ డాక్టర్ స్వర్ణలత గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం.

ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు. ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలకు వస్తోంది. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.